చాలిన వేదాంత సారయితులు. నిర్జీవశిలలతే నాట్యమాడింపంగ నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగ నేర్పు కలిగిన సదా చారులతలు. బహువీర సుతులచే పాడింప నేర్చిన బహువీర శిరముతే పాటింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi yulara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: Vidyayoka samskaram chetane ee pavitramaitunte shaktilu manavulaku chekurutunnadi.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: Samskruti anaga emti?
1: What is samskruti, culture?
0: Idi pratyekamaitunte oka nibandhana kaadu.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai tandava maadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: ఇప్పుడమే కేయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు.
1: యువర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth dharma righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatanta ikunnu sukshemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatanta ikunnu satya dharmamulpaine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyambunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్? బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యు ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైన ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి అందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Iti kartavyam ni nirvartinchi punyam ni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచు వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్ organs belong to the same body.
0: కనుకు అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుకు ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is a part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: హ్యూమానిటీ. అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్. సో
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడు. గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: చాలా మంది మాకు రైట్ అని పోతుంటారు.
1: Many people proceed along the direction of right.
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you get these rights?
0: కర్తవ్యమే లేకుండా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు.
1: Without duty there cannot be rights.
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైట్ నీకు ప్రాప్తిస్తుంది.
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండా కర్తవ్యమునికి ఏమాత్రం కూడా గుణకరం రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: మానవునికి ఎట్టి రైట్ కూడా లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It is the rain that occupies first position.
0: వర్షం కురిసినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కాని రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: హిమసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యతో లభ్యం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: సా విద్య యా విముక్తయే.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right.
0: Right and responsibility లోపల రైట్ ముఖ్యము.
1: Among the two, right and responsibility, the responsibility
0: comes first. కానీ responsibility ఏ మాత్రము లేదని భావిస్తున్నారు.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క శత్వమే మీ అందు లేకుండా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈ నాడు సైన్స్ గొప్పది.
1: Today, science is at high level.
0: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటిది కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in nature.
0: ప్రకృతి విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: పట్టి ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
1: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండా నీవు ఏ విధంగా పుట్టావు?
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యూ రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 హై కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పినట్టువారు.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్.
0: ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యూ డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland. They don't serve their motherland. They serve in foreign countries. It is not proper. It is not education. In fact, you have to dedicate your life to the land where you are born.
0: మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రమూ ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important. చదవటం గొప్పది, డిగ్రీలు తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు,
1: సో మెనీ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఇన్ని విధానకులను స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: అండ్ 50 ఇయర్స్ ఈవెన్ మోర్
0: దాని తర్వాత ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
1: థౌజండ్స్ అండ్ లాక్స్ రిసీవ్ దే డిగ్రీ.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేయిస్తున్నారు?
1: ఆల్ ది లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ఇట్ దే
0: ఆర్ డూయింగ్? సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: దే ఆర్ నాట్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: దే డోంట్ ఫాలో ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో ద కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేటువంటి బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: Serve the society.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: What is not present here is not available anywhere.
0: ఎన్న భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere. What you don't notice here, you don't find anywhere. In fact, all capacities, capabilities, resources are here in Bharat. High reputation is here in this country. You have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge and education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family
0: first.
1: Then your parents will get good name. Therefore, first bend your body.
0: You
1: should be a man of action.
0: It
1: is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ టు గ్రో, వాట్ ఈస్ దట్ సీడ్?
0: దాని రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: ద సీడ్ లూజెస్ ఇట్స్ ఎంటిటీ.
0: అది ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: ఇట్ స్ప్రౌట్స్.
0: అది ఏ వృక్షంగా మారుతుంది?
1: ఇట్ గ్రోస్ ఇంటూ.
0: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ క్యారీస్ ఇట్స్
0: తన అహంకారాన్ని నిర్మూలన కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: వెన్ యూ కిల్ యువర్ ఈగో యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: ది సీడ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేమ్.
0: కనుక దేహాభిమానం దేశాభిమానమును వదలాలి.
2: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానమును పట్టుకోవాలి.
2: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాడు దేశాభిమానమే లేదు.
2: టుడే దేర్ ఇస్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్యం అనేది తెలుసునా అంటే తెలియదు.
2: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
2: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
2: Why? What is the reason?
0: జనగణమన అధినాయక చేయని ఈ భగవంతుని యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
2: ద నేషనల్ యాంథమ్ క్యారీస్ విత్ ఇట్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు.
2: టుడే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ అవర్ కంట్రీ.
0: విద్యార్థులారా, విద్యార్థిని ద్వారా,
2: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
2: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
2: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
2: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
2: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
2: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
2: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamundi em prayojanam?
2: Without guna the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudikini gunam lekapothe prayojanam ledu.
2: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
2: In the name of chelimi
0: friendship lopala sarayina gunam nu pettukovali.
2: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
2: But we say hello, but hollow inside.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
2: So first character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
2: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
2: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
2: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
2: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
2: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
2: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
2: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
2: Then it comes back to
0: you. అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
2: Then you listen to
0: రిసౌండ్. అప్పుడే నీకు రిసెర్చ్ చేరుతుంది.
2: And then you will have the
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించడానికి నేర్చుకోండి.
2: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: పక్కింటి వారిని గౌరవించండి.
2: And respect your neighbors.
0: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏగతి ఉన్నదో నీవేమాత్రం యోచించుకోవటం లేదు.
2: టుడే యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ యువర్ నైబర్స్.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
2: యు ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ థింక్ టూ మచ్ ఆఫ్ ఇట్.
0: అది మంచిది కాదు.
2: ఇట్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపుట్టు పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
2: యు షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
2: యు మే బి వెల్తీ రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
2: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
2: యూ విల్ బి రిప్యూటెడ్. If only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
2: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
2: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
2: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
2: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
2: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
2: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
2: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
2: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
2: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంతకాలమైనా సాధించవచ్చు.
2: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
2: Truth is one in everyone's heart.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
2: Truth is with you, in you, above you, below you, around you and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
2: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
2: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
2: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చోవద్దు.
2: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
2: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
2: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
2: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
2: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటైపోతావు.
2: When once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
2: We should acquire this unity.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
2: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
2: Let us see the unity in diversity.
0: చూడండి ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
2: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
2: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
2: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
2: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
2: The culture has taught you a very good idea.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
2: It said that everything is divine.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
2: The same divine principle is common.
0: అదే నిజమైన సత్యము.
2: That is truth.
0: అట్టి సత్యతత్వాన్ని కూర్చున్నప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
2: When once you follow the path of truth, the rest will follow.
0: నీ సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
2: Don't struggle for prosperity.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
2: In fact, that affluence
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
2: Prosperity is in you.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
2: You don't need to go anywhere.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
2: These riches cannot be stolen.
0: కనుకని ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
2: You have got the wealth of divinity within you.
0: మంచి మాటలు నేర్చుకోండి.
2: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
2: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
2: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
2: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
2: Your words are good, your actions are
0: cannot always
2: are
0: oblige, but you can speak always obligingly.
2: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
2: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
2: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
2: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలిసిన కదా చెప్పాను.
2: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
2: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
2: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
2: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
2: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
2: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
2: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
2: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
2: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
2: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
2: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
2: I know the position of my family.
0: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
2: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
2: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
2: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
2: The mother said, you are behaving in full knowledge of the position of
0: family.
2: You are bound to be successful because you know
0: your
2: family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant
0: and
2: victorious.
0: కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
2: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
0: క్రమక్రమేణా తల్లి మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
2: Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
2: And he was very well received and appreciated by the community.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
2: In the meantime, he got a job.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
2: With the limited lot, he could take care of the mother and father.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
2: Because the good name he got, he was
0: ఈలోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
2: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడాను, నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
2: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
2: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
2: And only for respect.
0: I want only gauram, respect to, I don't want money.
2: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
2: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
2: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చివెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
2: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు,
2: నాట్ పొజిషన్,
0: ఆత్మగౌరవం వల్లనే వచ్చింది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
2: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో, నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐఆమ్ మ్యాన్, నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
2: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్ అనిమల్.
0: సంచరిస్తున్నాడు,
2: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయార్థి లోపల సంచరిస్తున్నాడు.
2: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
2: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
0: ప్రయోజనం లేదు.
2: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
2: ది ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకో.
2: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
2: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
2: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
2: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
2: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
2: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
2: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
2: Mother said, don't be afraid.
0: ఒక భగవంతుడు ఉన్నాడు.
2: There is God.
0: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
2: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఏమని పాటుపడద్దు.
2: So don't worry about others.
0: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
2: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
2: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
2: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
2: He was writing a letter to God.
0: బెల్లు కొట్టింది, కాలేజీలో.
2: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
2: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
2: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
2: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
2: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
2: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
2: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు రాదు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకో.
2: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Tanu medical college chadaniki povalanu.
2: And he was
0: ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా చాలా మంచివాడు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ ఇస్ ఎ నోబుల్ మ్యాన్.
0: ఆయన నీకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడు అవుతావు, నీవు తప్పక నీకు సీటు చిక్కుతుంది, నేను ఇస్తాను సీటు, కానీ ఫీజు కట్టుకోవాలా అన్నాడు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ సెడ్ యూ స్టూడ్ ఫస్ట్ in the examination, I'll give you admission, but you must pay fees.
0: ఫీజు కట్టేటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఎవరు అంగీకరించారు?
2: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: నేను ఎలాంటి వాడినైనా కానీ సరే సీట్ ఇవ్వాలి.
2: But because of his rank he must be admitted.
0: వాళ్ళ డబ్బుతో నాకు అవసరం లేదు.
2: And he said, I'm not bothered.
0: ప్రేమతోనే నాకు అవసరము.
2: It is love that is important.
0: ప్రేమతో సంపాదించలేనటువంటిది దేనితోనూ సంపాదించలేరు.
2: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: సీట్ చిక్కేటప్పటికి ఆనందంగా ఉంటున్నాడు.
2: The boy was happy.
0: కానీ లోపల మాత్రం బాధగా ఉంటుండాలి. దీనికి నిత్యము ప్రతి నెల కూడా దీనికి ఫీజు కట్టాలి.
2: బట్ హీ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఫీజ్ మస్ట్ బి పెయిడ్.
0: ఎక్కడి నుంచి తెచ్చింది నేను?
2: వేర్ ఫ్రమ్?
0: నయా పైసా లేదు నా దగ్గర.
2: ఐ డోంట్ హ్యావ్ ఎనీ పై.
0: చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ దగ్గరైనా కొద్ది నయా పైసలు ఉంటాయి.
2: ఈవెన్ ఎ కాబ్లర్ విల్ హావ్ సమ్ మనీ.
0: పైసా లేదే అన్నాడు.
2: హీ హాడ్ నో మనీ విత్ హిమ్.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
2: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకునేటువంటి వాడు తన మనసు కూడా మారినది.
2: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
2: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే
0: యు. జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
2: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
2: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
2: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ.
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
2: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
2: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
2: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
2: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్ ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
2: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: తన క్లాస్మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
2: All his classmates came and said, you are going to be a big man.
0: నాకు అక్కర్లేదు.
2: He said, I don't want to.
0: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
2: I have studied to serve
0: సమాజ సేవ మై లైఫ్.
2: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
2: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
2: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
2: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
2: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
2: They are very rare.
0: డబ్బు చిక్కదు.
2: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
2: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
2: The seat is reserved in advance before the birth of the child. దానికి
0: అడ్వాన్స్ ఒకటి కట్టాల, 20,000, 30,000, 40,000.
2: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
2: When this is situation, can you find a boy of this
0: నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది?
2: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving
0: నమ్మకంలో చెలిచిపోతున్నది.
2: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
2: How can you live in this world of faith?
0: నమ్మకము రెండు నయనము లేనేవు అందులై నేను అవని ఎందు.
2: People are not today are totally blind, having lost the eyes of faith.
0: ఆ అంటే జ్ఞాననేత్రం చెరువు చెమచెచ్చం తెరిచి ప్రయోజనం లేదు.
2: It's not the physical eye that's important, the wisdom eye is important.
0: చెచ్చం తెలుపు.
2: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
2: Then you'll get the results.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
2: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
2: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
2: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
2: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
2: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
2: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
2: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుంది అన్నాడు.
2: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
2: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
2: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
2: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
2: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హాస్ కట్ ఆఫ్ ది పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
2: బట్ ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
2: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
2: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
2: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
2: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు ఉన్నారు.
2: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడినా అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
2: భగవాన్ సాడ్ వై డిడ్ యు రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
2: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
2: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది అమౌంట్.
0: 70,000.
2: 70,000
0: బిల్లు ఇవ్వాలి వాళ్ళకు.
2: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచించేయద్దు.
2: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పద్దు.
2: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసే.
2: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
2: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో
2: ఏ స్మాల్ న్యూస్ టు రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
2: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్.

0: One always works very hard for students.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో.
0: A small newspaper.
1: అంటే చూడను.
0: భగవాన్ doesn't read newspapers.
1: కానీ చూచాను.
0: That day it happened.
1: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది, తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her three of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది, ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవది నేను చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ saw this news item.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో,
0: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏగతి పడుతుంది.
0: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: వీ షుడ్ హెల్ప్ దెం.
1: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
0: వీ షుడ్ గివ్ దెం సమ్ రిఫ్యూజ్ టు దిస్ పీపుల్
1: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
0: అండ్ దెన్ స్వామి
1: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుపత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ త్రీ మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయదవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ ఫోర్ లాన్ ద ఆర్ఫన్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీ.
1: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, నేను చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి, గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
1: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 100,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1,00,000 ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 ఇయర్స్.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 లక్షస్ లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్, నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈజ్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరు పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1,00,000 రూపీస్ ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: All Vedas can chant Veda.
1: ఆనందంగా ఉంటారు.
0: They are very delightful.
1: నాయన మీరు బాగున్నారా అని అడిగితే, మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: ఆనందంగా వాళ్ళకి ఆనందం ఎక్కడ నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు బిలీవ్ ట్రూత్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళు ఉద్ధరించాలి.
0: And they should come up.
1: మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విదేశం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order, command.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి,
0: you go to your native place,
1: తల్లిదండ్రులు సేవించుకొని,
0: serve your parents,
1: ఉద్యోగాలు కూడా చేసుకొని,
0: get jobs,
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: మీరు యోచన చేసుకోండి, పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు,
0: you don't need to go that far. One boy.
1: అబ్బాయిని అడగండి, తల్లి లేదు తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చేటప్పుడు

0: తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొత్త కాలంకు నేను చెప్పాను అనంతపురంలో హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
1: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్, భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్, హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
0: శ్రద్ధగా చదివాడు.
1: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
0: ఒక చాలదా మీకు ఎగ్జాంపుల్.
1: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
0: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
1: భగవాన్
0: అది నా డ్యూటీ. నా వారు వారు, నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ హిస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేత
1: ఫీల్స్ దట్ హి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
0: చాలా మంచి పిల్లవాడు.
1: ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: యూ నెవర్ ఆస్క్.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
1: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
1: why these things are said?
0: ఈ కాన్వకేషన్ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
1: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
1: డెవలప్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: That is the essence of education.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
1: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble.
0: ఈ విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: The essence of education is humility.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: Never be egoistic.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: Kill your ego with self confidence, serve this society.
0: Oka naya paisa leni pillalku,
1: those without paisa
0: vaadiki nevuche nelunchi kudanu 7000 8000 avvutundi jeetam.
1: And the salary is 6000 7000 today.
0: Beginning lone anta avutunte inga munduku enta ayina kavachchu.
1: You can understand how he will come up in life in future.
0: Kaani manchi pillalu kabatti vaariki ee maatram note raadu.
1: There will be no shortage because he is good.
0: Vaada bhavishyattanta kuda nene chusukuntanu.
1: Bhagavan will take care of his future.
0: Nenu adigaana abbayini naina nuvu emmu baitiki povalani da ishtamu.
1: Bhagavan asked him, do you wish to go outside?
0: Naaku ekkada povalani ishtam.
1: I don't want to go anywhere.
0: Aithe undu.
1: Then stay back.
0: Nee jeetham nuvu teesko. Nenu evarikaina ivvalsindi kada.
1: The salary has to be paid to anybody.
0: Evvare gaani ikkada pani chesinattu vaadiku jeetham lekunte evariki nenu chusukonu.
1: All receive salaries here in our colleges.
0: Vaaliki entha em maatramo teliyadu.
1: And they don't know. Many people know, they don't.
0: Vaalle naaku istunnattuga bhavistuntaru.
1: Many people think that they are giving money.
0: Appatiki ledu.
1: Nokkari
0: vadda nundi ee naya paisa kuda puchukovatam ledu.
1: Bhagavan does not accept even single naya paisa.
0: Naa manchi paniki ave vastuntayi.
1: And in fact things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్
0: ఇంతవరకు ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: డిడ్ భగవాన్ ఆస్క్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీబడి?
0: ఎవరు ఎప్పుడు కూడా అడగలేదు.
1: నెవర్ నెవర్.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్.
0: అడగలేదు
1: భగవాన్. నెవర్ ఆస్క్.
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
1: బట్ భగవాన్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
1: We have to take care of
0: you. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శప్రాయులైన పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎంత ఉండాలని?
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Educare. Educare degree nenu istunnanu.
1: Get the degree of Educare.
0: Adi aatmanandamaku sambandhinatvanti.
1: It relates to the bliss of the self. Bliss of the self is Educare.
0: Kaakani meeku edi kavasane nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumunchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: Lazy kaakurdu.
1: Don't be lazy.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is rest and best.
0: Ah, realization cheyadaniki pranvadi.
1: Attain that realization.
0: Inadu
1: today
0: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandam ayindi.
1: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
0: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ ఎ మహమ్మడన్.
0: ఏ మాత్రము వేదం లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి నేను విద్యను అభ్యసించలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరు కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై ది విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీ ఈజ్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

అటులైనారు మన భారతీయులు నేడు, అటులైనారు మన భారతీయులు నేడు, అటులైనారు మన భారతీయులు నేడు.

0: సత్య త్యాగ శాంతి చాంతులభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatundi sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidyaya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapochunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatundi yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam emi.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The basis
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nandunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon, who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: ఒక్క చెట్టు వనం కానేరదు.
1: One tree cannot make a forest.
0: ఒక్క గృహము గ్రామం కానేరదు.
1: One house cannot make a village.
0: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
1: One individual does not make a society.
0: కనుకనే అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దేవ గ్రామం.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం సల్పుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు మచ్చునకైనా కనిపించటం లేదు.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There is no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయు కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీని ఏ కార్యం ఆచరించినప్పటికీని ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీని వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఇస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పరాత్మైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విజిషన్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు ఎందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi oka atmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
0: Tana bhavishyattunu kudanu tanu vismaristhu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: The values of human life are something which are extraordinarily great.
0: ఈ అన్నింటి యందు కూడాను త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఇస్ ది మెయిన్ ఐడియా.
0: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
0: ఒక షాపునకే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకున్నందుకు వీలు లేదు.
1: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనం దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాత కూడాను నకర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu gavinchinatvanti de vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini patigadimpa cheyinatvanti de vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvanti yantrikamainatvanti jeevitham kadu.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చున్నట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada.
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manamu ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హ్యావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమునైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సేక్రెడ్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములకు కూడా ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: Enni paryayamulu chuchinappatikini enta sepu chuchinappatikini inka chudalani anipistundi.
1: Look at them any number of times and for any length of time,
0: karanam emiti,
1: you feel very happy. What's the reason?
0: Avi nirantaram kudunu santruptiga untuntai.
1: The reason is they are always satisfied.
0: Anduvalane taamu santoshanni anubhavistuntai.
1: That's the reason why they enjoy pleasure and happiness.
0: Pakkavani manchitanamunu chuchi avi ye matram ochukolekunda undavu.
1: They don't feel jealous by the prosperity of its neighbor.
0: Tama yokka kashtamulaku tamu ye matram kudunu lakshyam cheyadu.
1: They do not care the pain and trouble that comes to them.
0: Gaurava maryadalu kavalani avi praakulaadavu.
1: They are not after welfare and
0: respadamulnu abhiruddulnu kudunu adhikaramulnu kudunu tamu ye matram vaachinchavu.
1: They do not go after positions of authority either.
0: Kanukani ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. వెన్ వీ బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్ వెల్ అండ్ ఈట్ ఇట్, వాట్ హ్యాపన్స్?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: దే విల్ గెట్ కంప్లీట్లీ డైజెస్టెడ్ అవుట్.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది కుకింగ్ అండ్ ది బాయిలింగ్ ది లైఫ్ ఎలిమెంట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ గ్రామ్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనము జీవితమును యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: If we really want to understand the aspect of real life, we should also try and take food which is life.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యము మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: Today, one other important reason for man's ill health, that he has no mental rest.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనం అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: Kani ee naadu manam avalambinchetunte margamulu kodanu sariyainatuntivi kaadu.
1: But the paths which we are adopting today are also not the right.
0: Udayamanandu durgunamulu duracharamulu nimpukoni jnanamanandu kurchunte maatramu manaku labhinchetunte yokka tattvam enti.
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: Durgunamulu leka దుశ్చింతల రుక్కలుగా జానమందు మనసు పూనగలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
0: Kaluka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu antiye kaadu prati gruhamunukunu manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
0: Buddhi nadaramuga konna budajanundu pasipatiga marunani palike.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
0: Kanuka mana buddhini manam anusarinchadaniki prayatnam cheyali.
1: We should follow our intelligence.
0: Sabuko sanmati de bhagavan ani andariki manchi buddhi kavalane kuda nu gandhi kuda nu prarthinchadu.
1: సబ్కు సన్మతి దేవ్. గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సరిపాలి.
1: Selfless service is to be accepted.
0: ee naade manaku sariyainatunti yokka jeevyattam manavattam kodanu artham avutundi.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: Karmikulu kaani, karshakulu kaani, vyaparasthulu kaani, vidyavantulu kaani, manavuniki kavalsinatundi manasika shanti.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: manasika shanti కేవలము ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేకమంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కొన్ని ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Maniyeva manishyanam karanam bandham ochcheyuhu annadu. Ee rendintiki ni manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: కనుక ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనం దురాశలకు గురి కాక సంతృప్తి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫై.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
0: మంచి తలపులు,
1: గుడ్ థాట్స్,
0: మంచి మాటలు,
1: గుడ్ వర్డ్స్,
0: మంచి చేత,
1: గుడ్ యాక్షన్,
0: మంచి వినికిడి,
1: గుడ్ వర్డ్స్ టు హియర్,
0: మంచి చూపులు,
1: good sight, good vision,
0: manchi aarogyam,
1: this will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadham.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadham.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadham.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadham.
1: Good action is also a medicine.
0: Kanukani మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: We want to promote good health. We must promote good thoughts, good vision and
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuvadaniki avakasam untundali.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్.
0: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okkoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam vam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed, ade daivattvam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ దిస్ సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా నువ్వు కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవరీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
1: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: ఇది కేవలం ఒక వస్త్రము.
1: This is a piece of cloth.
0: ఇది వస్త్రము కాదు, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: ఇది threads కాదు, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton లేకుండా threads కాలేదు.
1: Without cotton we don't have the thread.
0: Threads లేకుండా వస్త్రం కాలేదు.
1: Without threads we don't have the
0: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: In the same manner, this world is simply a congregation of all human beings.
0: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కాని దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
1: ఇన్ దిస్ ఓషన్ దెర్ ఆర్ మెనీ వేవ్స్.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడా బయలుదేరింది.
1: ఆన్ ది వేవ్స్ అండ్ ఎస్ రిజల్ట్ ఆఫ్ ది వేవ్స్ దెర్ ఇస్ ఫోమ్.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: అలలు లేకుండా నురుగు రాలేదు.
1: Without waves there is no foam.
0: కనుక నురుగునందు అలలు యందు జలము సమానంగా ఉంటుండాలి.
1: In the foam and in the waves there is water.
0: కనుకని పారమార్థికము జలం వంటిది.
1: Spirituality is like the water.
0: వ్యావహారికము అలల వంటివి.
1: Worldly matters are like the waves.
0: ప్రాతిభాసికము నురుగు వంటిది.
1: The illusory part of it is like the foam.
0: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
1: Between the foam and the waves and the water there is one connection.
0: అదే విధముగాని పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: So, in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
1: Today we must promote love.
0: స్వార్థాన్ని కాదు.
1: We should not promote selfishness.
0: త్యాగాన్ని పెంచుకోవాలి.
1: We should promote sacrifice.
0: మోహాన్ని కాదు.
1: Not attachment.
0: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralu ga pettukunnappudu mana jeevita rathamanta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulu ga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో లిమిట్ టు ది అటాచ్మెంట్ విచ్ హి ప్రమోట్స్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధనలు తలుపుతున్నారే కాని ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా కంకణం కట్టుకోవటం లేదు.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
0: నిజముగా మనం practice లో మనం హీరో కావాలి, ప్లాట్ఫామ్ స్పీచ్ లో కాదు.
1: Truly, we must become heroes in our practice and not on the platform.
0: కనుక మనం ఈనాడు సాయి సమస్యలు ఎందు సర్వులు కూడాను ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
1: Truly today in all the Sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kani kulamu kani tega kani desamu kani kalam kani manaku bhedam undakoddu.
1: Prema swarupas, neither differences based on religion nor on sect nor on community should worry us.
0: Andaru kudanu okkate.
1: All are one and one caste of humanity.
0: Religion of love.
1: It's the religion of love.
0: Language of the heart.
1: It's the language of the heart.
0: Ee moodintini manam aadharam teeskondi.
1: We should take these three as our base.
0: Ekkada deenulu dikkulenaatunti varu anathulu kanipinchinappudu manam shakti kuladi taginaatunti sahayam chesi aadarinchadaniki prayatninchali.
1: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swartham.
1: Meditation is also self.
0: ఒక జపం ఒక స్వార్థం.
1: జప ఇస్ ఆల్సో
0: సర నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ హి డస్ ఫర్
0: తన తోటి మానవులు. అనేక మంది బాధలు పడుతున్నప్పుడు జప ధ్యానం అయినా కూడా త్యాగం చేసి వారి సేవనే మన ధ్యానం.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve fellow human beings.
0: ఏ మాట మాట్లాడినా ప్రేమతో మాట్లాడాలి.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
1: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
0: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
1: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ది హార్ట్, డెవిల్స్ రిసైడ్ ఇన్ దట్ హార్ట్.
0: కనుక దయతో ప్రేమతో మనం సమాజంలో అడుగుపెట్టి మనం సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
1: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్.
0: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: వి సే దట్ గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: We should not demonstrate our faith by words, but only by
0: prayer. Meenadu vidyarangamu lopala viriviga periginatunti yokka vichitramainatunti margamulu vikaramaina margamulu manam arikattali.
1: In the field of education today there are many distorted and unacceptable paths.
0: Meenadu talabharamainatunti degreelu manam pattanga teesukuntunnama kaani manam taginatunti reethiga adani anubhavinchatam ledu.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right
0: manner. Saraswati parnasali ayinatunti yokka vidyarangamulu anni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Ee naadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
1: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
0: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
1: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్
0: కానీ మితముగా ఉంటుంది.
1: path of morality is not helping us.
0: అలాంటి ధనము, అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
1: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
0: కనుక మనము న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతే రక్షిత.
1: So, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
0: only... ధనము లేకపోతే జగత్తునందు క్షణమైన మన కాలం గడవదు.
1: If one has no wealth, we cannot live in this world even for a minute.
0: కాని దానికి ఒక మితి ఉంటుండాలి.
1: But there should be a limit to that.
0: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: If there is no limitation for anything, it will always cause harm.
0: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాం.
1: We should earn money, but the earning should be along the right path, according to dharma.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
1: If there is not such proper use, what is the purpose?
0: దొంగలకిట్టురో దొరలకవును.
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
0: know. మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
1: Bad ambitions will cause sorrow.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
0: Vidya anaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: Raayatamu chadamutavuto maatrame idi teeripoledu.
1: It doesn't end with reading and writing.
0: Idi parochya gnanamu. Parochya gnanam.
1: This is only knowledge which is acquired.
0: Pratyaksha gnanam manam anubhavamlo manam nirupinchali.
1: We should get knowledge based on personal experience.
0: Kanukani ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రి పగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
0: ilanti vidyarthulu inka deshaniki em upayogam chestaru?
1: That kind of students, what good will they do to the country?
0: kevalam memory ni test chestunnaru prabhutvam.
1: The educational authorities are simply making a test of your memory.
0: idi sareinatundi vidya kadu.
1: This is not the right type.
0: hrudayaniki cheri povali.
1: It should go into your
0: హృదయం. ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
1: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొసగును వినయంబు.
1: Education gives you humility.
0: వినయమునను కలుగు పాత్రత.
1: From humility you deserve.
0: పాత్రత వలన ధనము.
1: Out of deservedness.
0: ధనము వలన ధర్మము.
1: From wealth you get
0: ధర్మము వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: From dharma you become well in this world and in the spiritual world.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: Maybe you will acquire all types of education and be
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: You can be a hero and fight a battle.
0: రాజ రాజయ్య పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: దిస్ కెన్ బి గాట్ by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు గుర్రం ఉంటుండాలి.
1: I own a horse.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
1: In the feeling that I own the horse, if I don't control the reins of the horse, then the horse will go astray.
0: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: In the same manner, although the sensory organs are mine, I should put them under control.
0: బ్రేకులు లేని కారు ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
0: పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited, and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
0: become. దీనికంత మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: Students should never enter this politics.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: More than that, the teachers should not enter
0: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: సత్యసాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
0: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: Teachers ఈనాడు ఎలాంటి వాళ్ళగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదే మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా టీచర్లు అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: Ade reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi choopinchali pillalku cheppi prayojanam ledu.
1: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
0: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi moodu paryayalu cheptunnam.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: ee moodu paryayamulu enduku cheppali? Rendu paryayamulu cheppakoodada leka 4 paryayamulu cheppakoodada?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: Deha reetiga shanti, manasika reetiga shanti, aatma reetiga shanti, adi bhautikamu aadhyatmikamu adi daivikamu ee moodinti endu shanti kavalani manu bodhisthunnam.
1: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
0: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudralu ga vastunnayi.
1: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
0: ఈ శాంతి అనేటువంటి పదములు ఎంత శాంతంగా చెప్పాలి. శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటారు. అట్ట చెప్పడం లేదు, శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
0: Adhyapakulara, meeru nirantaram kudunu chirunavvulu chindulu dokkutundiga pillalaku bodhinchadaniki prayatninchali.
1: At all times teachers should have a smiling face and should teach
0: the children. Nee mukhamulo aanandamani kaani utsaahamani kaani vaatsalyamani kaani prema kaani nee mukhamulo utti padali.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: Kaani idi balavantam maagsnanamadi castral face cheskon kurchokoddu.
1: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castral face.
0: Meer utsaaham enta nirupam chestaro pillalu endu kuda aa reaction resound reflection meer andukuntaru.
1: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
0: Kanuka అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
1: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
0: మీరందరి కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
0: Mana yokka sevalanni kudunu pattanallo jarigithe prayojanam ledu.
1: All our service, there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
1: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్. ఇదే
0: కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: There should be freedom. The end of wisdom is freedom. The end of education is character. If you forget these things, what is the use?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: Occasionally we should meet the parents, celebrate the parents day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves. Give limitless freedom to the children.
0: Freedom ఉండాలి. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. దీన్ని మర్చిపోతే ప్రయోజనం.

0: them, how the children are faring and how are they conducting themselves.
1: ఒక వైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు చెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: Kanuka ee naadu mana yokka bharatiya yokka samskrutini puraskarinchukoni వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బెండ్ ఎ బిగ్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ.
1: చిన్న మొక్కలనే చక్క చేయడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు సెట్ రైట్ ఎ ట్విగ్.
1: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
0: దేర్ ఇస్ నో యూస్ యు ఆర్ టేకింగ్ ఆన్ హ్యాండ్ ది గ్రోన్ అప్ అండ్ ది ఓల్డర్.
1: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
0: ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈస్ దీస్ చిల్డ్రన్ హూ విల్ బికమ్ ది లీడర్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

सर्वता सर्वकालेषु।

0: the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: Vishwamunaku Ramude Mitrudu.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: హి ఇస్ ద వెల్ విషర్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: అతనే యతుడు. యతుడు
0: హి ఇస్ ది ఐడియల్ సెయింట్ ఇన్ దిస్ కాస్మస్.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ to know the nature of Rama.
1: Samudram yokka alalanu lekkinchatamaina kudanu sulabhame kaani Ramulu yokka gunagadamulanu varninchadaniki saadhyam kaadu.
0: It's quite possible even to count the number of waves that emanate out of the ocean, but it's absolutely impossible to know the divinity of Rama.
1: Andari endu unnatvantadi Ramachandrude.
0: It's only Lord Rama present in everyone.
1: Vishwaye oka grahamu.
0: The entire universe is a home.
1: Yavat manava jatiye oka kulam.
0: The entire human society is a community.
1: Itti sambandha bandhavyamnu gurtinchinatvanti vyakti maatrame Rama tattvanni gurtinchagaradu.
0: The one who knows the interrelationship between the community and the cosmos would be able to know the divinity of Rama.
1: Andari పాదముల క్రింద ఉన్నది ఒకే భూమి.
0: ఇట్స్ ద సేమ్ ఎర్త్ అండర్ అవర్ ఫీట్.
1: అందరి తలలపైన ఉన్నటువంటిది ఒకే ఆకాశమే.
0: ఇట్స్ ద సేమ్ స్కై అబౌవ్ అవర్ హెడ్స్.
1: అందరూ పీల్చున్నది ఒకే గాలి.
0: ఇట్స్ ద సేమ్ ఎయిర్ దట్ వి
1: అందరూ త్రాగునది ఒకే నీరే.
0: ద సేమ్ వాటర్ దట్ వి డ్రింక్.
1: ఇట్టి ఏకతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మాత్రమే రామతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
0: దోస్ దట్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్ would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinadi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రేట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వీ లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
0: ఈజ్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పరిణయనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారం భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరైనటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
1: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham ayyunnatundi.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
0: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: that fructifies our life,
1: ఇదే నివృత్తి యొక్క మార్గము,
0: are the features of the inward trend of philosophy.
1: మనసు

0: జలింపజేసి,
1: వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్,
0: బుద్ధిని భ్రమింపజేసి,
1: ది ఇంటెలెక్ట్ ఇస్ డెల్యూటెడ్,
0: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
1: దట్ విచ్ కమ్స్ ఎస్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ అస్ టు ఎంటర్ ఇంటు ది ఇన్వర్ట్ ట్రెండ్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్.
0: అత్యంత దూరమునందు చేర్చున్నదే ఈ ప్రవృత్తి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ అస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద స్పిరిట్ అండ్ ద సెల్.
0: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
1: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
1: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాంట్రోవర్సీ.
0: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
1: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
0: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
1: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
0: అట్టి అయోధ్యనే మానవుని యొక్క హృదయము.
1: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో, అనేక కర్షణలతో విరోధం చేసుకుని ఆ వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
0: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే,
0: శాంతికి దూరం అవుతున్నాడు.
1: అండ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
0: కారణం
1: వై?
0: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
1: యాజ్ హీ ఫాలోస్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్,
0: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
1: హీస్ పుట్ టు యూనియన్ అండ్ సెపరేషన్,
0: సర్వకాలముని ఎందుకును అశాంతిని పొందుతున్నాడు.
1: అండ్ సఫర్స్ ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి అశాంతిని పొంది,
1: హావింగ్ బీన్ రెస్ట్లెస్,
0: జీవితంను వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
1: రావణ వేస్టెడ్ హిస్ లైఫ్.
0: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
0: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, he was responsible for the ruin of the entire clan.
0: Tana ragamulu tanu champukoleka rajyanni bhasam chesukunnadu.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
1: This is the teaching of ravana at the end.
0: Loka prajalara,
1: people of this world,
0: navale ragamunu jayinchukoleka,
1: without controlling this attachment,
0: navalane vanchanalu arikattukoleka,
1: like me without controlling the desire,
0: navane korikalanu arikattukoleka,
1: like me without any check or stealing on desire,
0: guri kaakandi,
1: don't suffer.
0: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
1: Ultimately I am also going to be lost.
0: Nilcheyadi emti ee jagattuno?
1: What is that stands
0: in? Apakirti maatrame nilchagalutundi.
1: It is only the bad name that remains.
0: Satkirtini ipudu ramunuku chendutundi.
1: The good name goes to Rama.
0: Kattu kanukane satkirtini sadinchandi.
1: Therefore, earn repute.
0: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగినగండి.
1: Never put to disrepute.
0: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
1: That was the teaching of Ravana to this world.
0: పాపాలకు, పాపాలను కరిగించి,
1: all the sins have got to be atoned.
0: శాపాలను నశించి,
1: and all the curses have to be freed.
0: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
1: And it's Rama's nature that helps sustains the
0: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనము చేకూర్చుకోవాలి.
1: టు అటైన్ దిస్ రామాస్ బెస్ట్ ఐడల్ హ్యూమన్ క్వాలిటీ, వీ షుడ్ నో నేచర్ ఇన్ ట్రూ వేస్.
0: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
1: రామ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
0: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
1: హి హస్ షోన్ ఐడియల్ పాత్.
0: కానీ అందరూ కూడాను సామాన్య మానవుడని భావించారు.
1: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
1: But an ordinary man never led the life of Rama.
0: సామాన్య మానవుల వలె జీవించి
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
0: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
1: ఇట్ వాజ్ రామా హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
1: రామా హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
0: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
1: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
0: కారణం ఏమనగా
1: వై
0: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
1: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీట్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
0: బిడ్డలకు సరైన ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
1: ద ఫాదర్ ఆల్సో డజంట్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
0: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
1: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దర్ స్టూడెంట్స్.
0: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించడం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్ ద టీచర్స్.
0: ఈనాటి వ్యాపారస్తులు
1: బిజినెస్ మెన్ టుడే
0: అధికారులు
1: మెన్ ఆఫ్ అథారిటీ
0: పాలకులు
1: అడ్మినిస్ట్రేటర్
0: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
1: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్
0: కలహములలో మునిగి ఉన్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
0: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
1: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్ వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
0: రామతత్వాన్ని మర్చారు.
1: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్
0: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద నేచర్
0: జీవతత్వాన్ని నశింపజేశారు.
1: అండ్ దే హావ్ ఫర్గాటన్ ద ఇన్నే
0: దైవత్వాన్ని మర్చిపోయారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద డివైన్ క్వాలిటీ.
0: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
1: దేర్ఫోర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పుట్ టు సఫరింగ్ ఎ లాట్.
0: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
1: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: కానీ మానుషావకారం వచ్చిన కూడాను
1: దో హీస్ ఇన్ హ్యూమన్ ఫామ్
0: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు.
1: వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ ఆఫర్ టు గాడ్ టుడే.
0: తమ అభీష్టములు నెరవేరాలి.
1: దేర్ డిజైర్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: తమ శరీరములకు సుఖం అందించాలి.
1: ద బాడీ షుడ్ ఎంజాయ్ కంఫర్ట్.
0: తమ మనసులకు శాంతిని చేకూర్చాలి.
1: అండ్ ద మైండ్ షుడ్ ఎంజాయ్ పీస్ కంటిన్యూస్లీ.
0: ఈ విధంగా కోరటమే సహజము.
1: Such a desire is quite natural.
0: కాని
1: బట్
0: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
1: ఈవెన్ ది నేచురల్ క్వాలిటీ డిజైర్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
1: పీపుల్ ఆఫర్ ప్రేయర్స్ టు నాగేంద్ర ఇన్ స్టోన్ ఫామ్.
0: ఓ నాగేంద్ర నాకు ప్రత్యక్షమయ్యి
1: యు మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
1: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
0: కాని ఆ నాగలే
1: వెరీ స్నేక్
0: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
1: ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్
0: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
1: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
0: కళ్ళ నాగర కండరే కండ చిక్కరీట్రుని కళ్ళ నాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
1: దేర్ఫోర్ వీ వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
0: నిజమైన నాగలే వచ్చినప్పుడు
1: But if there is true snake alive,
0: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణములు కూడా తీస్తారు.
1: We don't offer anything, we would rather kill it.
0: ఈనాడు దైవత్వం కూడాను ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
1: This is the situation of divinity.
0: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
1: In what way should be God?
0: ఎవరు నిర్ణయించగలరు?
1: Who can decide?
0: ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: None can estimate.
0: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేరు. కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్. నో వన్ కెన్ డిసైడ్.
0: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
1: దట్స్ వాట్ త్యాగరాజు సెడ్.
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: త్యాగరాజు సెడ్, హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్?
0: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
1: హౌ ఆమ్ ఐ టు ఎస్టిమేట్? హౌ ఆమ్ ఐ టు డిసైడ్?
0: శివమంత్రమునకు రా జీవము.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ లైఫ్.
0: శివమంత్రమునకు మా జీవము.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ సెన్స్ ఆఫ్
0: మాధవ మంత్రమునకు రా జీవము.
1: And it is this letter Ra is the center.
0: ఈ వివరము తెలిసిన గనుడికి నొక్కేదా అన్నాడు.
1: In fact, I offer my salutations to the one who knows this.
0: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
1: ఈ నమశివాయ మహామంత్ర మా ఈజ్ ద మెయిన్ లెటర్.
0: వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో రకారం ప్రాణం.
1: And in Vaishnava Nama, it is Rakara, Ra. That's
0: Narayanaya. Rakaram poyindante Nayanaya ane sachinatunte vaadito samanamu.
1: Without this letter Ra, it has no meaning. On the other hand, it means that part.
0: Ra vachinappude adi pranamto unnatunte oka sahajam.
1: The mantra has got the life with this letter Ra.
0: Narayanaya.
1: Narayanaya.
0: కనుకనే ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
1: Therefore, in Vaishnava school, Ra is the life.
0: Namasivaya ani panchasham lopala.
1: In this Namasivaya, the five-lettered
0: mantra. Makarame pranamu.
1: Makara is the life.
0: Makaram lekapote.
1: Without this ma.
0: Nasivaya. Shivudu kaanetuvanti deeni.
1: It amounts to denial of Shiva, Nasivaya.
0: Kalukuni akkada makaram unde teerali.
1: Therefore, the letter ma.
0: Ee rendu yokka cherikane Rama anetuvanti naamamu.
1: The combination of these two letters, Ra and Ma, constitute Rama.
0: కనుకనే ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
1: Rama is the very life.
0: Ra, A, Ma. ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని.
1: Is a combination of three letters, Ra, A, Ma.
0: Ra, అగ్ని బీజము.
1: Ra represents fire.
0: A, సూర్య బీజము.
1: A represents sun.
0: Ma, చంద్ర బీజము.
1: Ma represents moon.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
1: The unity of these three is Rama.
0: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
0: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మకారం అనేటువంటి యొక్క చంద్రబింజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
1: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ పాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
0: పాపమును
1: ద సిన్
0: దుర్మార్గమును
1: ద వికెడ్నెస్
0: తాపమును
1: emotion
0: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
1: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
1: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
0: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
0: తన మాట, తన చేతలు, మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
1: రామనామ, ద నేమ్ ఆఫ్ రామ, స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్,
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
0: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
1: హియర్ వి ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: Therefore, the Rama's name is all-powerful.
0: Ramayanam ante kevalam parayanam ka jarpetunti kaadu.
1: The sacred text Ramayana is not meant
0: Rama
1: for reading.
0: Ramayanam Ramayanam.
1: Rama ayanam Ramayanam.
0: Anaga Rama tattvam anetunti sarvatra prayanam cheyipetunti.
1: It only means the nature of Rama percolates.
0: Sarvatra undinatunti Rama tattvam.
1: It is present in every living creature.
0: Sarvavyapakamainatunti Rama tattvam.
1: Rama's nature is all pervasive.
0: Sarvajeeva antaratmane Rama tattvam.
1: It is the spirit in the essence of every creature.
0: Andukosame prachina kalam nandu na atma ramunike telusu antaru.
1: Therefore, since ancient times, Rama is referred to the inner self.
0: Atmake Rama ani peru.
1: It is the self that is called Rama.
0: Ramimpajeseetvanti kanukane Rama ani peru.
1: Rama is the one that attracts.
0: Ittivanti ramimpajeseetvanti oka divya tattvaniki etti roopani nirnayinchagalaru?
1: The one that attracts and delights. How do you estimate, give a form to that?
0: Kanuka Ramayanam aneetvanti charitrayandu.
1: So in this history of Ramayana,
0: oka visishtamainatvanti oka divyattam chekuri untundadi.
1: There is a special significance that speaks of divinity.
0: Aa visishtati emiti?
1: What is that?
0: Anaga
1: meaning
0: మానవుడు మానవుడిగా జీవించాలి.
1: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
1: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
0: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రతి మానవుని యందు కూడాను
1: ఇన్ ఎవ్రీ మ్యాన్
0: మానవత్వము,
1: ది హ్యూమన్ క్వాలిటీ
0: దానవత్వము,
1: డెమోనిక్ నేచర్
0: దైవత్వము,
1: అండ్ ది డివినిటీ,
0: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but man today,
0: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
1: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
0: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
1: Therefore, man should speak of divinity within.
0: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
1: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెడ్ క్వాలిటీ దట్ హెస్ గాట్ టు బి షోన్.
0: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
1: సో రామా was an ideal one.
0: Pitruvakya paripalana nimittamai
1: following the command of the father
0: aranyamunaku velli
1: has gone to the exile.
0: Aneka vidhamaina kashtamulu guri ayyadu
1: and passed through suffering.
0: Aithe
1: however
0: idi oka balavantamto poyyada leka asantruptito poyyada leka oka vidhamaina tandri aagnani oka dintu deechato vellada.
1: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
0: Kaadu kaadu.
1: No.
0: Pattabhishekamulaku yetti aanandamuto vachi yetti vidhamainatundi oka santoshamto mundu nundu vesado adhe adugutone adhe santoshamtone aranyani kudanu taanu vellaadu.
1: The kind of jubilation and the bliss he had had at the time of announcement of coronation was there even at the time of announcement of
0: సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
1: రామ హాస్ డెమోన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: సమీకృత్వ లాభము లాభ జయాజీ.
1: యస్ షోన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నేచురల్.
0: కానీ సుఖాన్ని ఆశించటము దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
1: We cannot be after pleasure continuously and try to avoid the pain.
0: సుఖమును ఏ హృదయముతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
1: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
0: దీనినే నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: యూ డోంట్ గెట్ జాయ్ అవుట్ ఆఫ్ జాయ్.
0: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
1: యూ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ పెయిన్ ఓన్లీ.
0: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
1: You don't get light out of mere darkness.
0: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
1: When there is light, the darkness is dispelled.
0: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
1: The light value is known when there is
0: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
1: Without darkness, the light has no value.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
1: Without pain, pleasure has no value.
0: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
1: Therefore you get the happiness out of misery or sadness.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
1: Such a sacred ideal was shown to the world by Rama.
0: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
1: In every aspect he was an ideal.
0: వ్యక్తి ధర్మము,
1: ఇండివిజువల్ ధర్మము,
0: కుటుంబ ధర్మము,
1: ఫ్యామిలీ,
0: సమాజ ధర్మము,
1: ద కమ్యూనిటీ,
0: ఈ మూడింటి ధర్మమును కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
1: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
0: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
1: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా ఉండేటువంటి యొక్క
1: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్,
0: దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింప చేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
1: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్. హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్
0: ప్రిన్సిపల్? ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
1: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
0: అవ్యక్తమై
1: అవ్యక్త
0: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
1: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
0: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుండి,
1: Rama being an individual,
0: తన యందున్నటువంటి దివ్యశక్తిని నిరూపించి
1: yes proved that innate power,
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
1: And he has proved to the world
0: ఆదర్శంగా ఆచరించాడు.
1: Yes practiced the principles.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాదని బ్రహ్మవాక్కు.
1: ఇట్ వాజ్ బ్రహ్మ హు సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. ఇది
1: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
0: కాదు కాదు.
1: నో,
0: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
1: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
0: పర్వతములు అనగా పురుషులు.
1: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
0: నదులు అనగా స్త్రీలు.
1: రివర్ రిప్రజెంట్స్
0: స్త్రీ పురుషులు. ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
1: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దే.
0: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
0: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
1: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
0: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
0: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
1: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
0: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
1: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్,
0: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
1: అండ్ దే వేస్ట్ దేర్ టైం.
0: ఈనాడు రామాయణము.
1: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ.
0: రాములు పుట్టిన దినము.
1: బర్త్డే ఆఫ్ రామ.
0: అనుకుంటే ఏం చేస్తున్నాము?
1: వాట్ డు వి డు?
0: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ.
1: విల్ హావ్ స్పెషల్ వర్షిప్.
0: ఆనాడు బొట్టు పెట్టుకోవటము.
1: అండ్ విల్ హావ్ ది డాటర్ ఇన్ ద ఫోర్హెడ్.
0: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
0: కాదు కాదు.
1: నో.
0: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
1: At any age for that matter, we should chant the name of Rama continuously.
0: Valmiki Ramayana vrasadu.
1: Valmiki composed Ramayana.
0: Rasina tarvata shishulandarni chechukunnadu.
1: Having done that, he asked his disciples
0: to gather. Ee satyamaina, ee divyamaina, ee bhavyamaina, ee pavitramaitti yokka Ramakathanu వీధి వీధికిని ఇంటి ఇంటికి కూడాను ఇంచి ఇంచి కూడాను చాటేటువంటి వారు ఎవరు అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి, హూ ఇస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
0: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
1: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: గురూజీ
1: గురూజీ
0: మా వయసు పండినది.
1: వీఆర్ ఓల్డ్ ఇనఫ్.
0: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
1: And we may leave any time.
0: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
1: We don't have that much of physical strength to go around every street.
0: అని చెప్పేటప్పటికీ వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
1: Then even Valmiki was also frustrated.
0: ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
1: As the conversation was taking place, Lava and Kusha came there.
0: గురూజీ
1: గురూజీ
0: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
1: వి హర్డ్ వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్ యువర్
0: డిసైపుల్స్. ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
1: గివ్ ద ఇంట్రెస్ట్ ద జాబ్ టు అస్ టు ప్రొపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: రాజపుత్రులు ఋషి శిష్యులు
1: ఇలాంటి
0: వారు తంబుర చేతబట్టి
1: విత్ ఆల్ దట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్
0: పెట్టి
1: అండ్ విత్ ఆల్ ది
0: చింతకలు చేతబట్టి
1: with all the sandals and symbols there, paadutu vellaru and they started singing around every street.
0: ee vidhanga ee naadu cheyagalara?
1: Will anybody be able to do that today?
0: Edaina bhajanaku poi noretti oka paata paadinaarante oho yena bhajana kuda paadutunnada ani gelchestarane aasyam.
1: If anyone starts singing, we are afraid that people will make fun of us.
0: Inke edaina kochi vibhudigini pettukunte oho in sai baba bhaktuda antaremo ani bhayamu.
1: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the
0: forehead.
1: If we also start singing, people may mistake that we are devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society.
0: ఈ అహంకార అభిమానం మనం త్యజించాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: ఇది ఉండినంత వరకు కూడా భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము.
1: సో లాంగ్ దేర్ ఆర్ దీస్ టూ ట్విన్స్ ఈగో అండ్ అటాచ్మెంట్
0: ఎవరేమనుకుంటారు భయం మనకెందుకు?
1: Why should we bother of
0: ever? నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
1: ఆర్ వీ నాట్ డూయింగ్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆర్ నాట్ సపోజ్డ్ టు?
0: దీనికంత భయం లేదే నీకు?
1: యు ఆర్ నాట్ అఫ్రైడ్ దెన్?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of God,
0: భజనలు పాడడానికి,
1: to participate in bhajan,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: In fact you should be fear stricken if you are to commit a mistake.
0: కనుకని ఈ నాటి లోకము ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అయిపోయింది.
1: This is the present plight of the world today.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి,
1: there is an utter innocence because there is no fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి,
1: there is no love for God.
0: మానవత్వం అనగే
1: హ్యూమన్,
0: మానవులందున
1: హ్యూమన్,
0: మానవత్వం అనగే మానవులందున,
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రజెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు,
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేదు,
1: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ సాక్రిఫైస్?
0: మనలో త్యాగం రావాలి.
1: There should be sacrifice.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: It is a sacrifice that
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: And really the pleasure bhoga is the roga disease.
0: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: In fact we suffer from roga the diseases but we are not prepared for tyaga.
0: ఎవరేమైనా అనుకోరి.
1: నా
0: కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని పూజించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైన కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: యూ హావ్ గాట్ టు చూ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ది స్వీట్ జ్యూస్ దేర్ ఇన్.
0: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాంట్ బి హ్యాపీ.
0: తరువా
1: ఆన్ రిపీట్ ఎంక్వైరీ
0: తన్మయం పొందు.
1: యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: మనము ఒక విధమైనటువంటి కర్రను రాపిడి చేసినప్పుడు
1: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
0: ప్రవేశిస్తుంది
1: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
0: చిలకంగా
1: ఇఫ్ యూ చర్న్ రిపీట్
0: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
1: యు ఫైండ్ ద బట్టర్.
0: అదే విధంగానే స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యు విల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువా మనము తరువున అనలంబు.
1: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: There you get the fire because of the truth.
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
1: That fire of wisdom.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: Ramayana speaks of this fire of wisdom.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరియందు ఆవిర్భవించునో
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: వానియందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: Will never entertain any sin there.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: Mountainous sins are brought down to ashes by the fire.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ
1: whatever name you may
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు
1: chant wholeheartedly
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will have the reward.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కాని హృదయపూర్వకంగా లేదు.
1: Today we sing but we don't chant wholeheartedly.
0: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
1: We do it in a routine way, mechanical way.
0: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
1: It's not proper and you don't get
0: ఫలితం the result. కూడా ఉండదు.
1: You don't find any result.
0: ఎందుకోసం సేవపడాలి?
1: Then why should you exert?
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: Without purity of heart, what for all this worship?
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: Without any purity of the self, why rituals?
0: పాకశుద్ధి లేని పానకమేళ.
1: Without purity of the vegetables, what is fun of
0: ambition? ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: Everything we have to do with the purity of our heart.
0: ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
1: Without this purity, you will never have any positive results.
0: కనుక రామాయణం నందు
1: in Ramayana
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: Various ideals are demonstrated.
0: నేను మొన్న మెడ్రాస్కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ విని వెంట మిడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్
0: ఒకనొక సమయ లోపల
1: అట్ వన్ టైం
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
0: రాముల తల్లి ఒక ఆమె.
1: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ.
0: హనుమంతుని తల్లి ఒక ఆమె.
1: అదర్ ఇస్ ది
0: అగస్త్యుని తల్లి ఒక ఆమె.
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూడు ఆడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య the mother of Rama asked the mother of Hanuman, who are you?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: Hanuman is known to the whole world.
0: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
1: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
0: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
1: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము.
1: దట్స్ ఇంటర్ రిలేషన్.
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
0: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in search of Mother Sita.
0: Agastuni thalli, oho, nee kumarudu chesinatvanti pani goppadevi kaadu.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
0: Samudrani daatinaadu nee kumarudu.
1: Your son crossed the ocean.
0: Naa kumarudu samudranni mingi vesadu.
1: My son could swallow the whole ocean.
0: అలాంటి అగస్త్యుని తల్లిని నేను ఉన్నా.
1: I am the mother of that sage Agastya.
0: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారుని తల్లిని అన్నాడు.
1: అండ్ షీ సెడ్, లిసన్ టు మీ, ద స్ట్రెంగ్త్ దట్ అగస్త్యా కుడ్ హ్యావ్ హ్యాస్ టు మేక్ హిమ్ స్వాలో ద ఓషన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ దట్ మేడ్ హిమ్ క్రాస్ దిస్ ఓషన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రామ అండ్ ది మదర్ ఆఫ్ రామ.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: What is it you are speaking about me in such a high way?
0: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాడను.
1: He asked them innocently.
0: తాను దైవస్వరూపుడైనప్పటికీ,
1: though he is God,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: though the manifestation,
0: అమాయకు నరుడి వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: He behaved like an ordinary man.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు,
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు,
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు,
1: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
1: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
0: నా నామే సర్వమును కూడాను సమకూర్చిపజేస్తుండాలి.
1: ఇట్ ఇస్ మై నేమ్ దట్ అకంప్లిషెస్
0: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
1: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
0: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
1: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రునిగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాములు వెళ్లిన తక్షణమే,
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
0: కౌసల్య చెప్తుండాలి.
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
1: లుక్ హియర్, మై సన్ ఈజ్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
1: ద విజ్డమ్ హీ హాస్,
0: అతను చేయనటువంటి పని,
1: ద వర్క్ దట్ హీ డస్,
0: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
1: ద మదర్ హూ సెడ్ సో లైక్ దాట్,
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
1: బికాస్ ఆఫ్ ద కమాండ్
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు,
1: వెన్ హి వాస్ టు గో,
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: హి కేమ్ టు కౌసల్య.
0: ఎప్పుడు వచ్చాడు?
1: వెన్ డిడ్ హి కమ్?
0: సీత దగ్గరికి వెళ్లి,
1: హి వెంట్ టు సీత ఫస్ట్.
0: తాను పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒకటి త్యజించి,
1: హి జస్ట్ చేంజ్ హిస్ డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ టు బి కరోనేటెడ్ అండ్ హిస్ సెకండ్ డ్రెస్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
0: వచ్చాడు.
1: అండ్ హి కేమ్ టు మదర్ కౌసల్య.
0: తల్లి ఎంతో ఆనందంతో,
1: ద మదర్ వాస్ హ్యాపీ,
0: ఎదురు చూస్తూ ఉండినది.
1: షీ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: అప్పుడు తల్లికి చెప్పాడు,
1: దెన్ హి టోల్డ్ హిస్ మదర్,
0: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్త చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: మదర్, ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్.
0: అయోధ్యకు కాదు నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య.
0: అరణ్యానికి నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
1: షీ కుడ్ అండర్స్టాండ్ ఇట్.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: షీ వాంటెడ్ టు నో ఆల్ ది డీటెయిల్స్. ఇన్ ది మీన్ టైమ్ లక్ష్మణ కేమ్ దేర్.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది షాడో ఫాలోస్ ద పర్సన్,
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ది సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రాములకు శిష్యుడయ్యాడు,
1: వన్ ఫాలోడ్ రామ.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యాడు,
1: వన్ ఫాలోడ్ భరత.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: చిత్తశుద్ధి కలగారు.
1: దే హావ్ ఆల్ ది ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: మానసిక పవిత్రం కలవారు.
1: అండ్ దే హావ్ గాట్ ఆల్ సీక్రెట్ హార్ట్స్.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి,
1: సచ్ లక్ష్మణ కేమ్,
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: హి వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కానీ ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting for
0: you. ఒక్క వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: ఇక్కడ ఉంటుండు. ఒక్క నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికీ లక్ష్మణ్ రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ సేయింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి ఎజిటేటెడ్
0: శాంతించు శాంతించు.
1: బి పీస్ఫుల్
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ఇస్ ద ఫల్జెంట్
0: కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్
0: క్షమ సత్యము
1: and this peace forbearance and this forbearance is
0: chama vedamu.
1: It is veda.
0: Chama ahimsa.
1: It's non violent.
0: Chama yagnam bau.
1: It is a sacred ritual.
0: Chama santoshamu sarvamu.
1: It's patience that confers happiness.
0: Chama ye sarva lokamulandum.
1: And this forgiveness which is the whole
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణ్ అంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా.
1: And then Lakshmana narrated the whole episode to Kausalya.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
0: రామా
1: రామా
0: నిన్ను వదిలి నేను క్షణమైనా ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్ యు.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించినావు.
1: యూ హ్యావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్
0: ఫాదర్. కాదని చెప్పను.
1: ఐ డోంట్ డినై దట్.
0: కానీ
1: బట్
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళు అని.
1: టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సెడ్
0: సతికి పతియే దైవము.
1: And in fact, the husband is God to the wife.
0: కనుకనే పతిని వదిలి నీ ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
1: So you should not be away from your husband.
0: పతి అయిని సర్వస్వము.
1: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండినంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
1: So long he's alive, you cannot get away from him.
0: అతన్ని సేవించి
1: you have to serve him.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
1: In fact, he suffers because of the separation.
0: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నాడు.
1: You remain at home and make him happy and peaceful.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈస్ కాల్డ్ వైదేహి.
0: పక్కన నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్.
0: రామా
1: రామా
0: నాకు ఒక బోధ నీ తల్లికి ఒక బోధన.
1: You have one kind of teaching to me, different teaching
0: నేను
1: to your
0: వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: When I wanted to follow you, you said no.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు వారిని సేవించి నీవు జీవించమన్నాడు.
1: And in fact, you wanted me to serve your old parents.
0: నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి పతియే దైవం అంటున్నావు.
1: But in respect to your mother, you say that
0: నాకు
1: husband is God. But he is not the same to me.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము ఒక స్త్రీకి మరొక ధర్మమా నేను అంగీకరించనండి.
1: Can there be one code of conduct for one woman and different to another?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: రామచంద్రుడు
1: రామచంద్ర
0: నీవు చంద్రుడు.
1: యూఆర్ ద మూన్.
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యములో శీతలం అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkada nee dal chaladanam kuda akkade undali.
1: Wherever there's moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskeldam ani cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamaina yukti pektulato ramulu kramakramena kuda nu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kuda సరి చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామకు డ్యూ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ద మదర్ అండ్ ద వైఫ్ సీత.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి
1: యూ పాసిఫైడ్ ద మదర్స్.
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి
1: యూ అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: అరణ్యానికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయమునందు కూడాను
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి
1: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.
0: ఈ రాక్షసులందరూ కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక ఇతరుల యొక్క సాధనకు ఏమాత్రము అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: Therefore I should see the sages and seers will continue their yogic practices by killing demons.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయం లోపల ఒక దోషం అడ్డం వస్తుంది.
1: To kill these demons there lies one problem.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: There are some demons who are women there among them. Can we kill them? He thought.
0: పూర్వము
1: అర్లియర్
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
1: టు సేఫ్ గార్డ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
0: తాను యోచించాడు.
1: హీ థాట్ పాండుడు గురూజీ,
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ వుమన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
1: ఎస్ యూ క్యాన్.
0: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్, ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సియర్స్ అండ్ ఎస్పిరెంట్స్, వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్.
0: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురూజీ,
1: రామ
0: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈస్ దేర్ ఎనీ వన్, ఈస్ దేర్ ఎ ప్రిసిడెన్స్?
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్,
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు,
1: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు, గ్రాండ్సన్,
1: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద,
0: విరోచనుడు,
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
1: ఈస్ రియల్ ది పెట్ సన్,
0: ఆమె స్త్రీని,
1: అండ్ షీస్ ఎ ఉమన్,
0: ఆమె పేరే మంధర,
1: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
1: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛన నిమిత్తమై
1: టు సఫర్
0: ఇతరుల యొక్క ఋషులంతా కూడా సంహరించి,
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: మెనీ సెయింట్స్, అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సెయింట్స్.
0: ఆ సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: రాజే అతన్ని, ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు,
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే,
1: లెట్ హిమ్ ఎనీ వన్,
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పు లేదు.
1: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్, yes you can finish him off.
0: Meera samayam nandu kudanu ilanti dharmam okati adda vachindi.
1: This is the same thing that had come in the way of life of Meera.
0: Maharana na mandirani vadali petti velli pomannadu.
1: Maharana wanted her to get out of that palace.
0: Okka chalamu matram baadha vesindi.
1: She felt very sad for a minute.
0: Nenu etta vellidi na krishnunu vadali e vidhanga vellali.
1: How can I leave my Krishna, where should I go?
0: Akkada kurchoni oka jabu rasindi Tulasidasu.
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
1: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: He sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా,
1: ఓ మీరా,
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు, ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You have put a question, am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్. అందరూ
0: నిజంగా దైవ స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవానికే అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher.
0: దైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి,
1: ఇన్ ఫ్యాక్ట్ రామా ఇస్ సెంట్
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
1: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్,
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది,
1: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్.
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెడ్ అటర్ హేట్ టు హిస్ మదర్.
0: వదులుతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర.
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
1: సో భరత లెఫ్ట్ మాద.
0: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్?
0: తండ్రి క్షణక్షణములు కూడా అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
1: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ హరిద్వేషి.
0: నేను హరిప్రియుణ్ణి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి, యూ హేట్ గాడ్. ఐఎమ్ హరిప్రియ.
0: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
1: సో సేయింగ్ హీ డిజోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: దేశము
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
1: అండ్ వేర్ డు యూ ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్
0: టీచర్? వామన వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి.
0: హి
1: ప్రామిస్ దట్ హి
0: వుడ్. కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క
1: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్
0: తన గురువు అయినటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి
1: దెన్ హి సెడ్ ఎంపరర్ బలి
0: యు షుడ్ నాట్. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: ఇస్ ఐ ఎమ్ మోర్ హ్యాపీ.
0: గురుజీని వచ్చి అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: గాడ్ హింసెల్ఫ్ హెస్ కమ్ టు మీ. హీ హెస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఈజ్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ లోయర్ నౌ.
0: కనుక గురువు అయినటువంటి కృపాచార్యం యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: అండ్ దేర్ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్
0: కృపాచార్య. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
0: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడు ఏం చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ఫాక్ట్ భరత్ ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ఫాక్ట్ ఏ టోటల్ రినన్షియంట్ ఈస్ ఏ టోటల్
0: డివోటి. ఇలాంటి తల్లి తండ్రి పితృ అనే ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: టు ద మదర్ ఫాదర్ విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
0: కానీ దైవములో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
0: అన్నింటికంటే గొప్పవాడు దైవమే.
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
1: That was the message written by Tulsidas.
0: Chello Reman.
1: Then she said,
0: Ganga Jamuna Tir, Chello Reman. Hey Manasa, think vellu, bail deru.
1: Then she said, oh, mind get up, go now.
0: Veldu dam. Ekkada poyindi? Dwaraka vellipoyindi paapa.
1: Yes, she went to Dwaraka.
0: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
1: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
1: సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గర కూడా రాదు.
1: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
1: సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
1: Well, is it possible to be away from the company of the
0: husband?
1: Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క సీతని దాచిన లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ killed that Tataki, the demon, though a woman.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆ బలి చక్రవర్తి,
1: the emperor Bali,
0: కుమారుడైనటువంటి వాడు,
1: the son,
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: As his grandsons also.
0: ఎవరు?
1: Who are they?
0: ఈ యొక్క మందర.
1: మందర
0: మొట్టమొదట ఈ యొక్క బలి చక్రవర్తిని చూసినప్పుడు
1: and she saw the emperor
0: Bali. ఎంతో ఆనందం వేసి బలి చక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్ నారాయణుడు.
1: In fact, Lord Narayana was coming there like a boy.
0: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలి అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: కానీ
1: but
0: తన తాతపై తల పెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: But when Emperor Bali was slain and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
0: తిరిగి ద్వాపర యుగము లోపల
1: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
0: సుర్పణకగా వచ్చి
1: షీ కేమ్ అ సుర్పణక.
0: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
1: అండ్
0: అతనికి సారి ఇచ్చి అతన్ని తిరిగి చంపి అతని చేత చంపబడిపోయింది.
1: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షీ వాస్ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: పవిత్రమైనటువంటివిగా ఉండినా అపవిత్రమైనటువంటివిగా ఉన్నా దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
1: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆర్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: దైవ భావములుగా అభివృద్ధి గావించాలి.
1: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: ఇది చెడ్డది, ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్. అన్ని
0: దైవం యొక్క ఆకారమే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్
0: డివైన్. అన్ని దైవం యొక్క ప్రేమతత్వమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
0: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్. అది సమర్థంగా
0: భావించి
1: that we have to follow
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
1: వి షుడ్ ఫాలో రామాస్ పాత్.
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
1: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
0: నీవు దైవత్వాన్ని పొందుతావు.
1: అండ్ యూ అటైన్
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ.
0: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: శక్తులు ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
1: వై? బికాస్ హ్యూమన్
0: సొసైటీ కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
1: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్.
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
1: దేర్ఫోర్ దోస్ దట్ యాక్ట్ అకార్డింగ్ ద లా ఆఫ్ నేచర్ గాడ్ పర్మిట్స్ దెమ్, హీ ఫర్గివ్స్ దెమ్.
0: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్, తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
1: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
1: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
1: అండ్ నోవెల్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు
1: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కాని
1: God has come down for the emancipation of
0: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
1: He has not come for
0: తనకి ఏం కావాలి, ఏమీ కానక్కర్లేదు.
1: In fact, he doesn't need
0: any. సర్వము తన హస్తమునందే ఉంటుండాలి.
1: Everything is in his hold.
0: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
1: He teaches good path to everybody.
0: నాయన మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
1: You are all out of the divine.
0: దైవంతోనే లీనం కండి.
1: And you merge in God.
0: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
1: This merger in God is possible.
0: ఈ ప్రేమ సాధించవచ్చును.
1: With this you can do anything.
0: ఏనైనా సాధించవచ్చును.
1: You can achieve anything.
0: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
1: Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండే దగ్గర మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్.
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
0: నీవు రాముని తల వంటి దాన్ని ఒక దాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
0: చాలా భయపడిపోయింది
1: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య,
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ,
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు.
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
0: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రాముని శక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత, ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్.
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును. కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ అన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ will follow any kind of acts of their own. One should not submit
0: to
1: such things. In fact, God's will is permanent. That is eternal truth.
0: సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్.
0: దైవం మానవ అవతారంతో వచ్చి
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్
0: మానవులంతా కూడా ఉద్ధరించి
1: అండ్ హీ ఎమాన్సిపేట్స్ హ్యూమన్ రేస్ జగత్తంతా
0: వ్యాప్తి గావించి
1: అండ్ హీ విల్ సీ దట్ దేర్ ఇస్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ లవ్
0: దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ లవ్. మనం
0: ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది
1: దిస్ ఇస్ ద మెసేజ్ దట్ వి షుడ్ నో టుడే.
0: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
1: in the name of Sri Ramanavami we worship only this day. ఈ ఒక్క దినమే
0: మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
1: It's absolutely useless if we fast a pudding.
0: భగవంతుడి యొక్క అవతారమే.
1: In fact, everyone is divine.
0: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: In fact, we find the human being born
0: everywhere.
1: Everyone is essentially divine.
0: సర్వత పాదపాదం.
1: We find his feet in heaven.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
1: God is present all over. God is everywhere.
0: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడా భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కారం యొక్క అవతారమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఇస్ డివైన్
0: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఎవ్రీ
0: స్వరూపుడే
1: ఎవ్రీ

0: మంత్రి యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ,
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: us. నిర్మోహం అయిపోతుంది.
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాక్.
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
1: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు. కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్, మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
0: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు,
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతే రక్షితః.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ,
0: ధర్మ ఏవ హతో హంతి.
1: వి డోంట్ ఫాలో, యు విల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మ. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ, ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు కాదు, నీవు మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ డివైన్.
0: కనుక నీ మానవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ Devil of foster divine divinity.
0: స్వరూపులార,
1: embodiments of divinity.
0: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలుగా వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఎన్ని తరతరముల నుంచినో ఈ రామనామం వస్తూనే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రామాస్ నేమ్ హాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు
0: us. ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
1: Lacks and lacks of years passed by.
0: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోకుండా పోతున్నారు.
1: ద హ్యూమన్ సొసైటీ హాస్ పాస్డ్ త్రూ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎవర్ సిన్స్ ఇట్ ఎగ్జిస్టెడ్.
0: ధరించామే కానీ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో ది హ్యూమన్ నేచర్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్ బీయింగ్?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: అది ప్రేమతత్వం.
1: ద హ్యూమన్ నేచర్ ఇస్ లవ్.
0: ప్రేమ పది మందికి మనం పంచాలి.
1: వీ షుడ్ షేర్ దిస్ హ్యూమన్ లవ్.
0: ప్రేమతో ప్రేమతోనే మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ లీవ్ దిస్ లైఫ్
0: కంటిన్యూ విత్ లవ్,
1: నాట్ క్రైయింగ్,
0: ఆనంద భాషణంతో వదలాలి.
1: వీ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ యాస్ వీ లీవ్ దిస్ వరల్డ్.
0: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ఐడియల్.
0: కనుక
1: సో
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
1: టుడే ఇస్ సేక్రెడ్ డే.
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే.
0: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
0: ప్రేమముదిత మన

0: అమ్మల గన్నయమ్మకు, ముగురమ్మల మూలపుటమ్మకు, చాలా పెద్దమ్మకు, త్రిమూర్తుల గన్నయమ్మకు, మా సాయి అమ్మకు. సత్యసాయి విద్యార్థులు భక్తి వినయాలతో ప్రణవెల్లుతున్నారు తండ్రి. స్వామి, మీకు విద్యార్థులకు ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి ఒకసారి మీరు మాట్లాడుతూ, వృక్షంబు వైనీవు వర్ధిల్లుచుండిన వల్లికలమై మేము అల్లుకుందుము తండ్రి, పుష్పంబు వైనీవు పొలుపొందుచుండిన తుమ్మెదలమై మేము తిరుగుచుందుము స్వామి, అనంతమైనట్టి ఆకాశమీవైన చిన్ని చుక్కలుగా మేము వెలుగుచుందుము తండ్రి, గంభీరమైనట్టి సగరమే నీవైన నదులుగా మీలో ఐక్యమవుదుము తండ్రి. స్వామి, ఈ అవినాభావ సంబంధ లతకు ఎన్నో మధుర జ్ఞాపకాల పుష్పాలు పూసినాయి. ఈ పుష్పాలలో కొన్నింటిని ఏరి ఒక విరిదండగా మార్చి మీ కొరకు ఇదియే ప్రేమబంధము అనేటువంటి ఈ నాటిక రూపంలో మీ సమక్షంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. దీనిని స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మీ ప్రేమతో నింపండి.
1: ఓం శ్రీ సాయిరామ్. మోస్ట్ బిలవెడ్ భగవాన్, లవింగ్ సాల్యుటేషన్స్ అట్ యువర్ డివైన్ లోటస్ ఫీట్. రివియర్డ్ పేరెంట్స్, ఎల్డర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియరెస్ట్ స్వామి, వి యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆర్ యూనివర్సిటీ ఆఫర్ అట్ యువర్ లోటస్ ఫీట్ a drama entitled Idiye Prema Bandhamu. Make us worthy of your love, this eternal bond of love. Dearest Swami, this is our loving offering at your divine lotus feet. Sai Ram.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
2: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चित् न विद्यते पातालं भूतलं ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతమనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
3: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
2: పాతాళం నందు కానీ భూతలము నందు కానీ ఈ భూతాకాశము నందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
3: Be it in nether world or all on this earth, wherever you just see, you find these five elements and nothing except these five elements.
2: Adhyatma, Vangmayamunandu, Moodu Akashamunanu Gurinchi, Tarachuga Vintu Untam.
3: In the spiritual terminology and discourses, we will be hearing about these three types of ether or akashas.
2: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
3: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
2: మొట్టమొదటిది భూతాకాశము.
3: The first one is భూతాకాశ.
2: రెండవది చిత్తాకాశము.
3: ద సెకండ్ వన్ ఇస్ చిత్తాకాశ.
2: మూడవది చిదాకాశము.
3: ద థర్డ్ వన్ ఇస్ చిదాకాశ.
2: భూతాకాశం అనగా పంచమహాభూతముల చేకూడినటువంటిది, అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
3: భూతాకాశ రెఫర్స్ టు the five elements, that is earth, water, air, fire and space or ether.
2: ఇందులో కట్టకడపడితేనటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
3: The last one, that is the space, is very subtle.
2: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
3: This doesn't have any specific form excepting sound.
2: ఇక రెండవది వాయువు.
3: The second one is vayu or air.
2: దీనికి నీ ఒక ఆకారము లేదు.
3: This also does not have form.
2: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
3: This has two attributes.
2: శబ్ద స్పర్శ.
3: This has got sound and touch.
2: ఇంకా మూడవది అగ్ని.
3: The third one is fire.
2: ఇది కంటికి కనిపించేటువంటిది.
3: దిస్ కెన్ బి సీన్.
2: శబ్ద స్పర్శ రూపం.
3: దిస్ హ్యాస్ త్రీ అట్రిబ్యూట్స్ సౌండ్, టచ్ అండ్ ఫామ్.
2: ఇక నాలుగవది జలము.
3: ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
2: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
3: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
2: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
3: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, form and taste.
2: Bhumi, idi drishya gocharamainatundi.
3: The fourth one can be seen.
2: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
3: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ టేస్ట్ అండ్ స్మెల్.
2: మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
3: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
2: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
3: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
2: అయితే ఈ భూతాకాశమునందు ఉండేటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
3: ఆల్ దోస్ హస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ టేస్ట్ అండ్ స్మెల్.
2: మొదట మూడు భూతములు కూడాను

0: కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
0: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
1: దే అండర్ గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
0: కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
1: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
0: చలనముతో కూడినటువంటివి.
1: దే మూవ్.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
1: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
0: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
1: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
0: స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
1: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
0: ఈ పదార్థములందుకున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
1: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
0: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
1: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
1: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
0: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
1: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
0: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
1: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
0: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
1: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్ దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
0: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
1: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
0: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
1: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
0: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
1: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
0: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
1: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
0: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగములో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
1: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్ సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
0: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
0: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
1: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
0: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
1: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
0: ఇది అనిత్యము.
1: This is impermanent.
0: ఇది క్షణికము.
1: This is temporary.
0: ఇది నశ్వరము.
1: This is not.
0: ఇది క్షీణము. ఇది పరిణామము.
1: This undergoes change.
0: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకోలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ విచ్ విల్ బి కమింగ్ అబౌట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ అండర్ దట్ డెల్యూషన్ వీ థింక్ దట్ హ్యూమన్ నేచర్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అండ్ దేర్ వీ గెట్ డెల్యూటెడ్.
0: ఇట్టి మహా

0: పంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
1: భూతాకాశం విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
0: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సన్స్ అండ్ మూన్స్
0: ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ప్లానెట్స్ అండ్ సబ్ ప్లానెట్స్ ఇన్ క్రోస్
0: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
1: ఇన్యూమరబుల్ లైవ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్
0: దృష్టిగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయ్య కూడాను భూతాకాశం యొక్క బిందువే.
1: ది ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం
0: ఈ విశాల జగత్తునందు
1: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
0: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము
1: ది ఆర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్
0: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము
1: ఇన్ ది ఆన్ దిస్ ఆర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ
0: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము
1: ఇన్ ది స్మాల్ కంట్రీ దెర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్
0: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా
1: ఇన్ ది స్మాల్ స్టేట్ దెర్ ఇస్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్
0: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము
1: ఇన్ ది స్మాల్ డిస్ట్రిక్ట్ దెర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్
0: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు
1: ఇన్ స్మాల్ విలేజ్ ఎ స్మాల్ హౌస్
0: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము
1: ఇన్ స్మాల్ హౌస్ ఎ స్మాల్ బాడీ
0: ఈ చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకార పట్టడం లోపల ఆశాస్పదమనే చెప్పవచ్చు.
1: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్
0: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
1: వెన్ వి జస్ట్ థింక్ ఆఫ్ దిస్ భూతాకాశ అండ్ అవర్ ఓన్ ప్లేస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది టోటాలిటీ
0: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
1: సచ్ ఎ స్మాల్ డ్రాప్ ట్రైన్ టు జస్ట్ అండర్స్టాండ్ ది టోటాలిటీ ఈజ్ లైక్ అండ్ ట్రైన్ టు మెజర్ ఓషన్
0: సముద్రము మార్పు చెందినటువంటిది
1: The ocean undergoes change.
0: Chima marpu chendunatvantidi.
1: And also undergoes change.
0: Samasta padarthamulu marpu chendunatvantivi.
1: All the things undergo change.
0: Oka kammadi endu peruganna munchukoni aa kammadi yokka ventruka perugulo cherakunda undetunti prayatnanga chuchukotam enta asadhyamo.
1: Just as it is impossible to see that in a woolen rug when you are taking curds bath to see that those small particles do not go into the bath or the food that you are taking
0: manamu bujinchetvantidi ventrukala kammadi
1: what we are just eating is something like as the particles
0: indulo ventrukulu raakunda cheskovatam anetundi asadhyam
1: how can you prevent these small hair coming out into the food
0: kanuka manamu nivasinchetvanti anta kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి
1: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్
0: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది
1: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ ద వన్ హూ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎ స్మాల్ వన్ అండ్ ఎ టెంపరీ వన్
0: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద పర్మనెంట్ ఎంటిటీ యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఎంటిటీ
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది
1: దిస్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ ఈజ్ టెంపరీ
0: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది
1: దిస్ ఈస్ సంథింగ్ comparable to a mirage ee
0: endamavunu aadharam chesukoni daaham teechukonalani prayatnam cheseetundi mrugava branthilo untunnadu manavudu
1: man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage
0: endamavulu enta veechinappudikini edi challabadadu
1: whatever the however much you may take from the mirage you will never be
0: battaina kudunu tadibadadu
1: No cloth gets wet by a mirage.
0: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
1: That appears to be water, but there is no water in that.
0: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృశ్య కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
1: The principle of Bhutakasha may be something which you can see only.
0: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
1: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
0: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశం అనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
1: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
0: భూతాకాశము జడం.
1: This Bhutakasha is inert.
0: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
1: The life principle is inherent in this Bhutakasha, which is inert.
0: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
1: To understand this life principle which is inherent in it, we'll have to make the Bhutakasha as the basis.
0: శరీరం నందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
1: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఇస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
0: అద్దంలో మనం ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
1: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
0: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబములకు ఎట్టి చలనము కూడా లేదు.
1: You have been able to see an image in the mirror, but it doesn't have an independent existence.
0: Bimbamu kadilinappude pratibimbam kodanu kadalutundi.
1: Only when the object moves, the reflection and the image moves.
0: Kanukani bimbamu aneetvantide idi oka chidakasha.
1: Therefore the object may be compared to chidakasha.
0: Ee chittakashamu bhutakashamu idi kevalam oka addam vantivi.
1: This chittakasha and bhutakasha may be compared to mirror.
0: Suryuni yokka tejasu chandrudu paina padinattuga,
1: the effulgence of sun gets reflected in moon.
0: Ee chidakasham yokka chaitanyamu kevalam bhutakasham chittakasham paina prasaristu untuntadi.
1: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
0: ఈ ప్రతిబింబములకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనన్నప్పటికీ ఈ ప్రతిబింబములకు సాధ్యము కాదు.
1: వాట్ ఎవర్ డెకొరేషన్స్ యూ హ్యావ్ టు యూ వాంట్ టు జస్ట్ డెకొరేట్ దిస్ ఇమేజ్, యూ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అద్దంలో మన ముఖం చూసుకుంటున్నాం,
1: వీఆర్ సీయింగ్ అవర్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
0: అద్దంలో కనిపించేటువంటి ముఖములకు సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
1: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ the image in the mirror,
0: pettinaam manu chuse samayalonemo aa nostina sariyainatundi sthalamlone bottu pettam,
1: but
0: paddam paina
1: while keeping the point on the forehead reflected in the mirror, you put it on the right spot.
0: Addam koncham kadilte ee bottu ekkado cheripothundi.
1: Suppose the mirror moves, that particular point which was in the center, it also moves aside.
0: Kanuka addamlo kanipinchetundi oka pratibimbamunaku మనం బొట్టు పెట్టడం అసాధ్యం.
1: హౌ కెన్ యూ పుట్ ఎనీ పాయింట్ ఆర్ ఎనీ బొట్టు ఆన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్ ఇట్సెల్ఫ్.
0: బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు.
1: యూ పుట్ ఎ పాయింట్ ఆర్ ఎ డాట్ ఆన్ ది బింబం దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, యూ టర్న్ ది మిర్రర్ విచ్ ఎవర్ యూ వాంట్.
0: బట్ దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
0: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ ఫేమస్
0: ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
1: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
0: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
1: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
0: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
1: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
0: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పి ఆశపడ్డాడు.
1: హీ వాంటెడ్ టు జస్ట్ పెయింట్ ద ఇమేజ్ అండ్ ది ఫిగర్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు చిరునవ్వులు చంద్రుడు దొక్కుచు, నాయన నీ ఉద్దేశానికి నేను ఎందుకు అడ్డు రావాలి, తప్పక నీకే విధమైనటువంటి చిత్రం చిత్రించాలంటుండో అది తప్పక నీవు చిత్రించమన్నాడు.
1: విత్ ఎ బీమింగ్ స్మైల్ కృష్ణ సెడ్, వెల్ చైల్డ్, ఇఫ్ యు వాంట్ జస్ట్ పెయింట్ మై ఫిగర్ యు కెన్ డూ ఇట్, వాట్ ఎవర్ వే యు వాంట్ యు కెన్ జస్ట్ డూ ఇట్.
0: స్వామి దయచేసి ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
1: ఇఫ్ యు కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ వన్ అవర్ ఇన్ వన్ ప్లేస్, I can just have a framework and then I can just go on filling up the other gaps.
0: Sare kurchuntan annadu kurchunnadu kadalakunda nadalakunda kurchunnadu papa.
1: Krishna sat in a place without moving at all.
0: Ananta అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
1: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
0: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్ళవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
1: హి ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
0: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
1: స్మైలింగ్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
0: మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
0: స్వామి రేపటి దినం ఈ సమయానికి తీసుకుని వస్తానన్నాడు.
1: స్వామి బై టుమారో ఐ దిస్ టైమ్ ఐ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: రాత్రి అంతా కష్టపడ్డాడు పెయింట్ వేశాడు పాపం.
1: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
0: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
1: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్.
0: మంచి మొకుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
1: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
0: అది తెచ్చేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
1: When that was opened, the form of Krishna underwent a change.
0: ఈ పిక్చర్ చూచాడు పెయింటర్. కృష్ణుని చూచాడు పిక్చర్ చూచాడు. దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: This painter kept the photo beside Krishna and saw, had a look into the picture once and another look into Krishna. There was no comparison at all between these two.
0: Yemaya, painter, ఇంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
1: Krishna pointed out to that painter, oh painter, there seems to be a number of defects.
0: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, pardon me, Swami, you just give me one more chance. Tomorrow I'll get it again.
0: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
1: In this way, 10 days it happened in the same way.
0: కాని సరైనటువంటి చిత్రం రాలేదు.
1: But it was not possible to get a proper picture.
0: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
1: The painter thought that it would be rather shameful to live in that particular village and he left.
0: మార్గ మధ్యలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
1: When he was going away from the village, Narada, the son of Brahma, happened to just meet him.
0: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
1: నారదా ఆస్క్డ్ ది పెయింటర్, ఇట్ సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
0: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
1: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ టు నారదా ఆల్ దట్ హస్ హ్యాపెండ్.
0: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసినన్ని నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
1: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my words.
0: Sare, Narada, em cheppinado dannu tappaka sirsavahistanani painter oppukunnadu.
1: Painter agreed to implicitly obey Narada's command.
0: Vellinadu Narada yokka aadeshanusaranga తిరిగి రెండవ రోజు స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టను కప్పుకొని తీసుకొచ్చాడు.
1: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారదా హీ వెంట్ టు కృష్ణ విత్ అ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
0: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అర్థము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు.
1: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్ అండ్ దెన్ హీ రిమూవ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్, స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
0: ఏ మార్పులు జరిగినా ఈ అర్థంలో మార్పుగానే కనిపిస్తుంది, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
1: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, దేర్ఫోర్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్
0: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో క్షణికమైనటువంటి పెయింట్ తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా, యుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దాట్.
0: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
1: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
0: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
1: You would be able to get a clear and a proper vision of the Lord only in your own pure heart.
0: Kanuka manam ee bhutaakasam nandu daivatvanni vetakatamani kaani telisukovatam aneetundidi kaani idi kudanu oka bhramane.
1: Therefore to search for the Lord in the bhutaakasha is a type of delusion.
0: Ee telisukovatam kudanu oka nasvarame.
1: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
0: ఈ నశ్వరమైన దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
1: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్,
0: పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
1: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
0: మనం ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళుతుంటాం.
1: వీ గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తాం.
1: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యు ఎంటర్ ద టెంపుల్.
0: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
1: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్, ది ఫోటో ఆఫ్ ద లార్డ్, హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
0: దీనికి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
0: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
1: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
0: కల్పితమైనటువంటి ఆకారముని.
1: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
0: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
0: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
0: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
1: బట్ దిస్ గివ్స్ యూ ఏ టెంపరీ.
0: ఈ ఆనందమును మనం కొంతవరకును భద్రం చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
1: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
0: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
1: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
0: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
1: There are three types of states in this.
0: మిథ్యములోని మిథ్యము ఒకటి.
1: One is మిథ్య ఇన్ మిథ్య.
0: సత్యములోని మిథ్యం మరొకటి.
1: ద సెకండ్ వన్ ఇస్ మిథ్య విచ్ ఇస్ ఇన్ సత్య.
0: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
1: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్, మిథ్య ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
0: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
1: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్
0: భూతాకాశంలోని సత్యమే అదే చిదాకాశం.
1: The truth and truth, the essence of truth itself, it is in Siddhartha.
0: దాన్ని నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
1: ద సేమ్ థింగ్ స్వామి విల్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్, అండ్ దట్ ఈస్ యు ఆర్ నాట్ ద వన్ దట్ యూ థింక్ దట్ యు ఆర్ ఇస్ వన్, ద వన్ అదర్ థింక్ దట్ యు ఆర్ ఇస్ అనదర్, ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ద థర్డ్.
0: ఈనాడు మనము జీవించటం కానీ అనుభవించటం కానీ సర్వం కూడాను నిత్యములోని మిథ్యమే.
1: వాట్ ఎవర్ లైఫ్ యూఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ ఆర్ గెటింగ్ టుడే, దే ఆర్ ఆల్
0: అంటే ప్రతిబింబములు రెండు కూడా నశ్వరమయ్యేటువంటివి.
1: బోత్ ది ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
0: ఇది భూతాకాశం యొక్క స్వరూప స్వభావం.
1: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
0: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
1: If you want to keep a ice pack in your hand,
0: ఇది క్షణమునకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
1: Continuously melting is the nature of ice.
0: Kanuka ilanti bhutakasmi yokka tattvanni manam gurtinchatamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmakashanni kuda koncham vicharam cheyali.
1: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
0: idi kevalamu stoolamainatundi jagrataku koodinatundi.
1: Bhutakasha is gross and is true in waking state.
0: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తు నందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ స్థూలాకాశం నందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
0: అదే స్వప్న స్థితి ఎందుకు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ చిత్తాకాశ విచ్ హెల్ప్స్ యూ టు సీ ది రియల్.
0: స్థూలమును దూరము చేయంగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: ద మొమెంట్ యూ పుష్ అసైడ్ ది గ్రాస్ ద సటిల్ స్టార్స్ రిఫ్లెక్టింగ్ అండ్ గివింగ్ లైట్ ఇన్ సైడ్.
0: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
1: డ్యూరింగ్ ద డే యు వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ స్టార్స్.
0: కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు.
1: జస్ట్ బికాస్ యూ కెనాట్ సీ యూ కెనాట్ డినై దర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్
0: నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి.
1: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
0: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
1: బికాస్ ద సన్స్ ఎఫల్జెన్స్ ఇస్ సో గ్రాండ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ ది స్టార్స్.
0: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు బి ఏబుల్ టు జస్ట్ సీ.
0: బాల్యం నందే వార్ధక్యము.
1: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్.
0: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
1: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ ఆల్సో.
0: స్థూలం నందు సూక్ష్మము.
1: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్.
0: సూక్ష్మం నందు స్థూలము.
1: ఇన్ సటిల్ దేర్ ఇస్.
0: ఈ రెండు కూడా జడమైనటువంటి రీతిగా
1: in an inert way both of them are
0: manaku gocharam avutunnayi.
1: We have been able to see them in that
0: way. Aithe ee rendintikini atheetamainatundi marokatu untundali.
1: There is something which transcends both these.
0: Adhe chidakasham.
1: That is chidak.
0: Adhe chidakasham.
1: That is chidakasham.
0: Ee chidakasham anetundi e maatramu charanamu lenetundi.
1: Chidakasha does not have any movement.
0: Elanti marpu chendinatundi.
1: It doesn't undergo any change.
0: Nitya sakti nirmalamainatundi yokka aatma tattvame.
1: It is the very principle of atma which is true and eternal and permanent.
0: Adhe parabrahmam.
1: That is parabrahman.
0: Adhe aatma.
1: That is atman.
0: Adhe paranjyoti.
1: That is paranjyoti itself.
0: Aye swayam jyoti.
1: It is also swayam jyoti.
0: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశం.
0: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
1: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
0: కనుక చిదాకాశమును లక్ష్యంనందుంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
0: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
1: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
0: అలలు వేరు జలం వేరు కాదు.
1: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఈ జలం వేరు నురుగు వేరు కాదు.
1: The foam and the waves are also not different.
0: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
1: The foam, waves and water, they are the same.
0: Aithe ee moodinti endukunu jalam okati gaane untundali.
1: Water is common among all these three objects.
0: Nurugu veru gaanu ala veru gaanu jalam veru ga undinattuga manaku kanipistunnayi.
1: But it appears as if foam is different and waves are different and water is different.
0: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu bhutaakasham చిత్తాకాశము చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము మనం దర్శించాలి.
1: దేర్ ఫోర్ ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఆల్సో వీల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఏ యూనియన్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ చిత్తాకాశ చిదాకాశ అండ్ భూతాకాశ.
0: ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చెయ్యాలి.
1: వీ హావ్ టు డివైడ్ దీస్ త్రీ ఇంటూ త్రీ ఆకాశ.
0: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ ది వేకింగ్ స్టేట్ యాజ్ భూతాకాశ.
0: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
1: వీ హావ్ టు బిలీవ్ డ్రీమ్ యాజ్ చిత్తాకాశ.
0: సుషుప్తికి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ వీల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
0: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
1: But there is a difference between sushupti and
0: sushupti anetundi poorthi jagratta swapnamu kaanatundi okka deep sleep gaada nidra ga roopondutundi.
1: Sushupti is deep sleep state which is different from the waking state and the dream.
0: Ikkada anantamu anetundi manaku gocharam kaadu.
1: We would not be able to really experience bliss there.
0: Tirigi jagratta avastha ku vachina tarvata ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
1: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
0: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు.
1: తుర్యావస్థామిని డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందమైనటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
1: డ్యూరింగ్ ఇన్ తుర్యావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ యూఆర్ ఇన్ తుర్యావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద.
0: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు, అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
1: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఈ సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి?
0: కేవలము తన్మయత్నంతో పడిపోవటము, లేక ఇమోషన్ తో మనము కూలిపోవటము, ఏదో ఒక విధమైన భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము.
1: సమాధి ఈజ్ ఆర్డినరీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
0: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటుంది.
1: సమాధి ఈజ్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
0: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
1: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్స్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇంటు ది స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఇది ఒక ఇమోషన్ కావచ్చు.
1: దిస్ మే బి ఏ స్టేట్ ఆఫ్
0: ఎక్సైట్మెంట్ కావచ్చును.
1: ఇట్ కుడ్ బి ఎక్సైట్మెంట్.
0: లేకపోతే హిస్టీరియా కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ హిస్టీరియా.
0: లేక బలహీనత కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ వీక్నెస్.
0: లేక ఫిట్స్ కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్.
0: కానీ ఇది సమాధి కాదు.
1: దిస్ ఈస్ నాట్ సమాధి.
0: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది, చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే, సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
1: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్.
0: సమాధి
1: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్, సమ అండ్ ధి.
0: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి.
1: Equal mindedness may be described as samadhi. To be equal minded in the state of cold and heat, in the state of profit or loss, in the state of praise or censure.
0: Karukane bhutakasam nandunu chittakasam nandunu chidakasam nandunu aanandamayude untundali.
1: Therefore a person in samadhi would be in a state of bliss, whether he is in a waking state, bhutakasha, chittakasha and chidakasha.
0: Hitti sthiti andariki లభించేటువంటిది కాదు.
1: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
0: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి.
1: ఫర్ దిస్
0: సాధన సల్పాలి,
1: ఎ లాట్ ఆఫ్ సాధన,
0: దైవానుగ్రహం పొందాలి.
1: వన్ హాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
1: టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హావ్ టు అండర్టేక్ ఎ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్.
0: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: వైల్ డిస్క్రైబింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున దేర్ ఇస్ నో యూస్ బేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ఆన్ ద బాడీ.
0: నా ఆజ్ఞను అనుసరించు,
1: యూ ఫాలో మై కమాండ్,
0: నా చింతన చేస్తూ
1: థింకింగ్
0: కర్తవ్య కర్మల్లో నీవు మునుగు.
1: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
1: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుందన్నాడు.
1: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
0: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
1: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
0: ఎట్టి విషయం నందు కూడా నువ్వు చలనం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
1: వాట్ ఎవర్ బి ద స్టేట్ ఎన్ అన్వేవరింగ్ యాటిట్యూడ్ విల్ హావ్ టు బి డెవలప్డ్.
0: అన్నిటిని కూడా నువ్వు సహజ లక్షణంగా భావించుకోవాలి.
1: All these things should be considered as very natural.
0: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
1: Would anyone be surprised if fire has got the capacity of burning?
0: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
1: Would anyone be worried if one comes?
0: ఐస్ చల్లదనము దాని స్వభావము.
1: Coldness is natural state of ice.
0: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
1: Burning is natural state of.
0: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
1: Everybody that is born will die.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖదుఖములకు ఏమాత్రం కూడా గురి కాదు.
1: A person who recognizes this truth will not be subject to any sorrow or pain.
0: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
1: Therefore, he just said, All places develop equal mindedness.
0: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నుండి ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
1: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
0: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
1: After taking food after a few minutes,
0: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
1: We get a number of dreams while sleeping.
0: ఈ కలలగన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏదీ లేదు.
1: After getting up from sleep, you don't find anything.
0: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతూ ఉన్నాయి.
1: Within 24 hours, so many changes come about.
0: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
1: There are a number of differences between dream state and waking state.
0: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
1: In a such a state of affairs, what to believe and what to
0: have? కనుక వేదాంతమునందు నేతి not this, ఇది కాదు అని జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి యందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: Therefore in philosophy it has been taught that I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state. I transcend all these things and the transcendental principle itself is myself.
0: ఎద్ది లేదనుచుంటిమో అది కలదు.
1: Whatever you are denying that is existing.
0: ఎద్ది కలదనుచుంటిమో అది లేదు.
1: Whatever you are thinking as existing is really not existing.
0: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
1: There is only one which is eternally true.
0: అది ఏ బ్రహ్మంబు. వాక్కున కలవి కాదు.
1: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది
0: కనుక వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
1: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
0: కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
1: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
0: Bhutakasha. దీని ఆధారము చేసుకుని
1: basing your own life on this,
0: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: You have to try to achieve the goal.
0: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
1: The same thing has been described as savikalpa and nirvikalpa.
0: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
1: What is savikalpa, what is nirvikalpa?
0: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
1: People who take to the path of yoga describe savikalpa as
0: gunamulate cherinatundi des savikalpam.
1: Savikalpa is associated with attributes.
0: Gunatitamainatundi nirvikalpam.
1: Anything that transcends this attribute,
0: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
1: Obtaining a state of transcending beyond these three gunas, that
0: వికల్పం కలగనది నిర్వికల్పం.
1: A thing which doesn't undergo a change is nirvikalpam.
0: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
1: A changeless entity is nirvikalpam.
0: చలనము కానటువంటిది నిర్వికల్పము.
1: A unwavering and unchanging thing is nirvikalpam.
0: కనుకని అట్టి స్థితిని పొందటమే చిత్తప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
1: Attaining that particular state is the goal and the attribute of.
0: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandehinchavachchu.
1: We may question whether Arjuna was in such state of sthita pragna.
0: Atti sthiti yendu Arjunni unchi sarva karmalu kuda atam cheta aacharimpa chesadu.
1: Krishna made him go to that particular state and made him do everything.
0: Jnani ainaatundi vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi chikkadu.
1: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
0: Oka chinna udaharanamu.
1: One small example.
0: Physical exercise, oka drill master untuntadu.
1: There is a physical instructor and a drill master.
0: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni e aadandante vaallu em aadtaru.
1: That physical instructor, if he himself keeps quiet and asks them to just under
0: anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
1: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make other people to follow him.
0: Ade vidhamgane sitapragnudainatundi vaadu aadarshavantamainatundi jeevithanni rupinchinappude itharulu anusarinchadaniki oka avakasham untundi.
1: Like the drill master, a sitapragna should set a personal example to the ignorant people so that they would be able to follow him.
0: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
1: Therefore Krishna transformed Arjuna into an ideal man.
0: అనేక పర్యాయ నిమిత్త మాత్రం భవసర సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
1: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
0: Kanuka, Arjunudu nirantaramu Krishnulone untunnadu.
1: Arjuna was always living in Krishna.
0: Athanu parishuddha hrudayudu kalakane athaniki Arjunudu ani peru.
1: He has got a name Arjuna because he is a man with pure heart.
0: Ani pariyamulu Bharata, Bharata, Bharata annadu.
1: A number of times Krishna Arjuna addressed him.
0: Bharata ante Bhagavat prati kaliginatundi vadu Bharatudu.
1: Bharata refers to the one who has love of God.
0: Bha prakashamu.
1: Bha means effulgence.
0: Prakashanni rachinchinatundi vadu Bharatudu.
1: The one who loves effulgence is Bharata.
0: Kanuka atani peru yunte anni vidhamainatundi antarathalu kudi untunnayi.
1: All the inner significance and meaning is incorporated in the name itself.
0: Kevalam Krishnudu yokka agnanu sirasavinchatamu taanu cheppinatundi margamunu anusarinchatame.
1: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
0: Kanukani mottamodatni karishye vachanam tava ani saranagatainadu.
1: Therefore Arjuna said that I'll obey your command whatever it be.
0: Meeru cheppinatundi nenu chestanu swami, antakante naaku inka vera margam ledu.
1: Whatever you ask me to do, I'll do it swami. I don't undertake anything else swami.
0: Idi sthita prajna yokka pradhana lakshanam.
1: This is the true attribute.
0: Nenu naadi aneetundi bhavamu abhimanam ledu.
1: A sthita prajna will not have the feeling of I and mine.
0: Ee mamatvamu ahankaram anetundi e matramu athariki ledu.
1: He will not be having egotism and attachment.
0: Ee ahankara mamakaramunu nirmoolam gaavinchukoni daivadya lopala sirasavinchatame sthita prajna yokka lakshanam.
1: Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a sthita prajna.
0: Kanukane rendava adhyayamu lopala స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ద క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఆర్ ఎక్స్ప్లెయిన్ అట్ లెంగ్త్ ఇన్ ద సెకండ్ చాప్టర్.
0: చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
1: By merely describing the qualities of sthita prajna, there may not be much of use. Therefore he began explaining these.
0: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: As Arjuna was one who was able to recognize the inner significance of this
0: Vishva Virata swarupam ante emti, ide bhutakasam, ide chittakasam, ide chidakasam, moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
1: What is the meaning of Vishva Virata swarupa? That is a union of chitta bhutakasha chittakasha.
0: Kanukani Virata swarupanni chuchinatunte Arjunudu కన్నును మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండదు.
1: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
0: అనగా కన్నును తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
1: వెన్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్ వాట్ ఎవర్ హి హస్ జస్ట్ సీన్ ఇస్ భూతాకాశ.
0: కన్నును మూసుకున్న తర్వాత కూడా కనిపించేటువంటి చిత్తాకాశం.
1: ఆఫ్టర్ క్లోజింగ్ ద ఐస్ వాట్ ఎవర్ హి ఎక్స్పీరియన్స్ అండ్ సా ఇస్ చిత్తాకాశ.
0: ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది అదే చిదాకాశం.
1: Wherever he went in his heart, this particular impression
0: chittamu
1: had
0: kadigina poledu ee yokka drushyamu.
1: The vision made such an indelible impression that
0: kagitham paina kottinatundi print kagitham pote kudanu aa print podu.
1: It is something like a print on a paper. Even if the paper is
0: ee print nu kagithanni veru cheyadaniki sadhyam kaadu.
1: It is impossible to separate print from the paper.
0: Kanuka Arjuna yokka chittamu lopala Krishnudu yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
1: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
0: anti adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi dintlo aina pravesha pettatamlo em tappu undadu.
1: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
0: Samanya manunu vale anni rangallo kudanu praveshistunnadu Arjunudu.
1: Arjuna already took all ordinary activity like an ordinary person.
0: Kani chittamu Krishnu yokka padamula paina.
1: But he kept always his heart at the lotus feet of Krishna.
0: Krishnu yokka agnya lopala.
1: Physical body was to obey the command of Krishna.
0: Idi chitta prajna yokka pradhanamaina adarshanga nirupinchadu.
1: Krishna held out this as an ideal quality of a sthita prajna.
0: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
1: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: An officer was there in his office.
3: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు. మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
2: As the boy's son is highly mischievous, the mother has asked him to go to the office to spend time company with the father.
3: తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నాడు.
2: And father was there in the bank.
3: ఈ బ్యాంక్ లో తండ్రి ఉంటుంటే ఈ పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయాడు.
2: The boy went there.
3: చెప్పాడు, అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు, అన్ని పేపర్లంతా లాగటం చేయటం ఇట్లాంటి చేస్తున్నాడు.
2: The boy was mischievous even there in the bank.
3: ఒక ఏదో ప్రక్కన ఒక ఇది ఉంటుంది, మ్యాప్.
2: There's a map on one side.
3: ఆ మ్యాప్ తీసి ఆ పిల్లవాడికి ఇచ్చేసేసి కత్తిరించేసి దీన్ని అంతా సరిచేయరా అన్నాడు. వాడికి ఒక పని పెట్టాలి కదా.
2: The boy should be given some work. He should be assigned some work to engage.
3: ఈ వరల్డ్ మ్యాప్ ఇది.
2: This world map.
3: ఈ వరల్డ్ మ్యాప్ లోపల ఏ దేశం ఎక్కడ ఉంటుందో వానికి ఏమి తెలియదు.
2: ద బాయ్ డజంట్ నో వేర్ ఎవ్రీ కంట్రీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
3: చూచాడు,
2: హి టర్న్డ్ రివర్స్.
3: వెనక వైపున ఒక మనిషి ఉంటుండాలి.
2: దేర్ హి సా ద పిక్చర్ ఆఫ్ మ్యాన్.
3: సులభంగా మనిషిని అర్థం చేసుకున్నాడు.
2: హి కుడ్ నో ద బట్ పిక్చర్.
3: కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉంటుండాలి, తల ఎక్కడ ఉండాలి అని కత్తిరించినటువంటి పేపర్ అంతా కూడా సర్చ్ చేస్తూ కూర్చు వచ్చేసాడు.
2: హి కుడ్ అసెంబుల్ ఆల్ ద కట్ పీసెస్ డిపెండింగ్ అపాన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వేర్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ బి.
3: కూర్చేటప్పటికి తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి.
2: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్
3: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
2: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
3: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
2: వై ఇస్ ఇట్ కరెక్ట్?
3: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
2: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్ ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
3: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచమంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
2: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
3: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
2: Therefore, human మనిషి మనిషిగా behave in a human way. He should be good.
3: మనిషి మనిషిగా నీవు జీవించు.
2: We should lead a human life.
3: ఇది మానవత్వము.
2: This is human.
3: మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
2: ఇఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆల్సో బికమ్స్
3: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
2: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
3: ఇది అసాధ్యము.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
3: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
2: ఫస్ట్ లీడ్ ఏ హ్యూమన్.
3: పశువుగా దిగజారిపోవద్దు.
2: అండ్ డోంట్ కమ్
3: రాక్షసిగా రూపొందవద్దు.
2: డోంట్ బి డెమోనిక్.
3: మనిషి మనిషిగా బ్రతుకు.
2: రిమైన్ యాజ్ ఎ హ్యూమన్. దట్స్ ఎనఫ్.
3: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
2: దట్ ఇస్ ద పాత్ టు
3: డివినిటీ. ప్రపంచమంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
2: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
3: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
2: Therefore, human behaves in a human way. He should be good.

0: దానికి సరైన మార్గం.
1: దట్ ఇస్ ద పాత్ టు డివినిటీ.
2: యు వర్ లిస్నింగ్ టు అ చార్మింగ్ లిటిల్ స్టోరీ టోల్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: During the 1950s, when devotees assembled in the old Bhajan Mandir at Puttaparthi, Bhagwan Sri Satya Sai Baba used to compose and sing many songs, tuning them with scintillating ragas. Bhagwan taught his devotees the significance of singing the glory of God with devotion. We now present some of these compositions rendered by devotees.

శోకాకులేషు మర్త్యేషు కేన రక్షా భవేద్ ధ్రువం. శ్రీ రుద్ర ఉవాచ, శృణుదేవి ప్రవక్ష్యామి లోకానాం హితకాంజయ. విభీషణాయ రామేణ ప్రేమ్నా దత్తం స యత్పురా. కవచం కపినాథస్య వాయుపుత్రస్య ధీమతః. తద్గుహ్యం సంప్రవక్ష్యామి విశేషాత్ శృణు సుందరి. ఉద్యదాదిత్య సంకాశం ఉదార భుజ విక్రమం. కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం.

సంసారసాగరావర్త కర్తవ్య భ్రాంతచేతసాం శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే. రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూత సంకటే గజసింహ మహావ్యాఘ్రచోర భీషణ కాననే శరణాయ శరణ్యాయ వాతాత్మజ నమోస్తుతే.

وَلِلْمُؤْمِنِينَ.